శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 10వ తేదీ శుక్రవారం శుభోదయం.

మరింతవరకు కేరామాచారి బృందం ఆలపించిన దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

మీరింతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన కనకధారా స్తోత్రం విన్నారు. భక్తిరంజన కార్యక్రమంలోని భాగంగా ఇప్పుడు వినండి జేకే షాహీన్ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతియే కలాం.

0: మరింతవరకు జేకే షాహీన్ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. రేపటి భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో శ్రీ డి షరీఫ్ గారి సూక్తి సుధ.
1: ఖురాన్ తొలి వాక్యం బిస్మిల్లా ప్రాముఖ్యత. బిస్మిల్లా ఇర్రహమాని రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. బిస్మిల్లా ఇర్రహమాని రహీం ఇది అరబీ భాష పదజాలం. దీని అర్థం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను, అతను కృపాశీలుడు అనంత దయగలవాడు అని భావం. ఖురాన్ ఆరంభమయ్యేది ఈ సూక్తితోనే. ఇందులో ప్రతి సూరాహ్ కూడా అలాగే ఆరంభమవుతుంది. ఇది అతి చిన్న ఆయత్ అయినా గొప్ప మహత్తు కలిగింది మరియు అతిశక్తివంత.

0: ప్రశాంతమైన పదంగా చెప్పబడింది. ఆమీనా అనే దైవభక్తి కలిగిన స్త్రీ ఉండేది. ఒకరోజు ఆమె ఖురాన్ చదువుతుండగా ఆమె భర్త ఇంటికి కంగారుగా వచ్చి, ఆమీనా, విలువైన నా చేతి ఉంగరము కాలువలో పడిపోయింది అని ఎంతో ఆవేదనతో, ఎంత వెతికినా దొరకలేదు అని అన్నాడు. అప్పుడు ఆమె భర్త బాధను చూసి అల్లాహ్తో దువా చేసుకుంటుంది. మరుసటి రోజు ఆమె భర్త ప్రక్కనే ఉన్న నదిలో కొన్ని చేపలు పట్టి ఇంటికి తెచ్చాడు. ఆమె అలవాటుగా బిస్మిల్లాహ్ అని పలికి ఆ చేపను కోయగా అందులో ఆమె భర్త పోగొట్టుకున్న ఉంగరం కనిపించింది. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? అల్లాహ్ పేరులో బిస్మిల్లా అని మనకు ఏ వాక్యం ఊహించని రీతిలో అల్లా మనలను ఆదుకుంటాడు. బిస్మిల్లా జీవితాన్ని బరకత్లో నింపే పవిత్ర వాక్యంగా చెప్పవచ్చు. ముస్లింలు ఏ చిన్న పని చేసినా ఆఖరికి తినడం, చదవటం లాంటి దైనందిక కార్యక్రమాల్లోనూ పలికే ఖురాన్ ఆయత్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ప్రతి మంచి వాక్యానికి ముందు చెప్పే పవిత్రమైన మాట బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ పదాల్లో ఉన్న మహిమ, కరుణ మరియు దయాను అల్లా స్వయంగా మనకు అందిస్తున్నాడు. ఏ పనికైనా బిస్మిల్లాతో ప్రారంభించడం అనేది ఇస్లామిక్ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆచారం. ఇది మన జీవితంలో ప్రతి కార్యక్రమానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇస్లాం బోధించే ప్రతి మంచి పనికి ప్రారంభం చిహ్నంగా బిస్మిల్లానే పలుకుతారు. బిస్మిల్లా పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పనిలో విజయప్రాప్తి, బిస్మిల్లాతో ప్రారంభించిన పని అల్లాహ్ దయతో సుఖంగా మరియు విజయవంతంగా పూర్తి అవుతుంది. మనస్సుకు ప్రశాంతత, నమ్మకం, ధైర్యం లభిస్తాయి. ఒత్తిడి, భయం తగ్గుతాయి. సైతాను ప్రభావం నుండి రక్షణ, చెడు శక్తులు దూరంగా ఉంటాయి. హాని జరగకుండా కాపాడుతుంది అని ఖురాన్ బోధిస్తుంది. ఈ బిస్మిల్లా పఠనం ద్వారా మన హృదయాల్లో శుద్ధత, కరుణ, దయ లభిస్తాయి. బిస్మిల్లా పఠించడం ఒక ఇబాదత్. ప్రతిసారి చెప్పుకున్నప్పుడు సవాబ్ లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు పొందడంలో సహాయపడుతుంది. మానసికంగా కొత్త ఉత్సాహం, సానుకూలత కలుగుతుంది. బిస్మిల్లా చెప్పవలసిన సందర్భాలు: నిద్ర లేవగానే, అలాగే భోజనానికి ముందు, ఇంటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు, ప్రయాణం ప్రారంభమయ్యే ముందు, చదువు పని మొదలు పెట్టేటప్పుడు, చిన్నపిల్లలకు పాలిస్తున్నప్పుడు, కష్టాల సమయాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ పనైనా వాడే ముందు, అలాగే ఏ వస్తువు అయినా వాడే ముందు, మరియు దువా చేయడానికి ముందు ఈ బిస్మిల్లా పఠనం జరుగుతుంది. నేలపై నడిచినంత సులువుగా నదిపై నడుస్తున్న మహాత్ముణ్ణి ఇదెలా సాధ్యమని అడిగాడు ఒక సాధారణ వ్యక్తి. ఆయన ఓ కాగితం మీద ఏదో రాసి ఇచ్చి దాన్ని తెరిచి చూడకుండా నదిపై నడవమని చెప్పాడు. అతడు అలాగే రోజూ నదిపై నడుస్తూ వెళ్తూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఓ రోజు ఇంతకీ ఇందులో ఏముందన్న కుతూహలతో కాగితం తెరిచి చూస్తే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని ఉంది. ఈ విధంగా ఖురాన్ తొలి వాక్యం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కేవలం ఒక ప్రారంభ పదం మాత్రమే కాక ఇందులో అల్లా యొక్క అనంతమైన దయ, కరుణ మరియు శక్తికి చిహ్నంగా నిలుస్తుంది.
1: మీరింతవరకు శ్రీ డి షరీఫ్ గారి సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఆహారంగా పరిగణించేవారు. పుట్టగొడుగులు క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్టరాల్ను నియంత్రించడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ని కూడా నివారిస్తాయని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. బూజు జాతికి చెందిన పుట్టగొడుగుల్లో తేలికగా జీర్ణమయ్యే మాంసకృతులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఎంజైమ్లు ఉన్నాయి. వీటిలో కొవ్వు పదార్థాలు లేవు, చక్కెర శాతం చాలా తక్కువ. అందువల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు, ఇతరత్ర అనారోగ్యాలు ఉన్న వారు కూడా తీసుకోదగ్గ మంచి ఆహారం పుట్టగొడుగులు. ఇక పుట్టగొడుగులు పెంచదగిన రకాలను చూసినట్లయితే మన దేశంలో వైట్ బటన్, ముత్యపు చిప్ప, ఎండుగడ్డి రకాలను శాస్త్రీయ పద్ధతిలో పెంచుతున్నారు. వైట్ బటన్ రకం ముఖ్యమైనదైనప్పటికీ మన ప్రాంత వాతావరణం ఎండిగడ్డి రకం పుట్టగొడుగులు పెంపకానికి అనుకూలం. వైట్ బటన్ రకం పెంపకానికి చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. ఇక పుట్టగొడుగులు పెంచడానికి కావాల్సినవి చూసినట్లయితే స్పాన్, ఎండుగడ్డి, పాలిథిన్ కవర్లు, రబ్బరు బ్యాన్లు, చెక్క అరలు, డెట్టాల్, గోనె సంచులు. పుట్టగొడుగుల విత్తనాన్ని స్పాన్ అంటారు. పెంపకానికి వినియోగించే స్పాన్ పైనే పుట్టగొడుగుల నాణ్యత ఆధారపడి ఉంటుంది. స్పాన్ ఎప్పుడూ సిల్క్లా ఉండాలి. తెల్లగా ఉండి పెరిగే కొద్దీ గోధుమ రంగుకు మారే తాజా స్పాన్ అధిక దిగుబడినిస్తుంది. స్పాన్ ఉన్న సీసాలో ఆకుపచ్చ లేదా నల్ల చుక్కలు కానీ పసుపు రంగులో చిక్కటి ద్రావణం కానీ ఉంటే చెడిపోయినట్లు గుర్తించి కొనుగోలు చేయకూడదు. ఇక పుట్టగొడుగుల పెంచే విధానం గురించి చూసినట్లయితే మంచి స్పాన్ను సేకరించుకున్నాక ఎండుగడ్డిని 3-4 సెంటీమీటర్ల పొడవు ముక్కలుగా కత్తిరించి మంచి నీటిలో 12-14 గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని తీసివేసి గడ్డి ముక్కలను నీడలో ఆరబెట్టాలి. పాలిథిన్ సంచుల్లో 5 సెంటీమీటర్లు ఎత్తున శుద్ధి చేసిన గడ్డిని పరిచి దానిపై పిడికెడు విత్తనాన్ని చల్లాలి. ఈ విధంగా 4-5 వరుసల్లో గడ్డి ముక్కలను విత్తనాన్ని చల్లాక సంచి మూతిని దారంతో కట్టాలి. ఈ దశలో సంచులను బెడ్స్ అంటారు. ఈ బెడ్స్ను చెక్క అరల్లో అమర్చాలి. గదిలో ఉష్ణోగ్రత తేమ సరిపడినంత ఉండేలా గది గోడల చుట్టూ గోతాలను వేలాడదీసి వాటిని క్రమం తప్పకుండా నీటితో తడుపుతూ ఉండాలి. బెడ్లు తయారు చేసిన 12-15 రోజుల్లో బూజు బెడ్ నిండా అల్లుకొని తెల్లటి ముద్దలు కనిపిస్తాయి. ఈ దశలో పాలిథిన్ సంచులను తొలగించాలి. 3-4 రోజుల్లో ముద్ద నుంచి గుండు సూది తలలాగా పుట్టగొడుగులు బయటకు వచ్చి 2-3 రోజుల్లో పెరుగుతాయి. ఒక్కొక్క బెడ్డు నుంచి 1.5 కిలోల పుట్టగొడుగులు లభిస్తాయి. ఇక ఔషధ విలువలు. ఎక్కువగా సోడియం, పొటాషియం వంటి లవణాలు ఉండటం వల్ల స్థూలకాయం తగ్గించటానికి ఎక్కువగా వాడవచ్చు. చక్కెర తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ కనుక మధుమేహ రోగగ్రస్తులకు ఇవి మంచి ఆహారం. వీటిలో అధిక పీచు పదార్థం ఉంటుంది. ఎసిడిటీ, మలబద్ధకం వంటి వ్యాధులున్నవారు వీటిని ఎక్కువగా వినియోగించవచ్చు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను అదుపు చేసుకునేందుకు దోహదపడతాయి. మూత్రపిండ సంబంధిత వ్యాధుల నివారణకు వీటి వినియోగం ప్రయోజనం చేకూరుస్తుంది. పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇటు ఉపాధి కల్పనతో పాటు అటు ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు. ప్రస్తుతం పుట్టగొడుగుల ధర అధికంగా ఉండటం వల్ల అవి సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ కారణంగా దిగుబడులను పెంచడం ద్వారా ధరను అదుపులోకి తేవచ్చు. ఇక వరి నారుమడుల్లో సస్యరక్షణ చూసినట్లయితే ఆరోగ్యమైన నారుతోనే వరి సాగులో అధికోత్పత్తి సాధించవచ్చని వ్యవసాయాధికారులు తెలియజేస్తున్నారు. వరి నారుమడుల్లో చేపట్టాల్సిన చర్యలు. నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టుకునేందుకు వెళ్ళబెట్టడానికి వీలుగా కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు మరో 1 కిలో విత్తనం చల్లిన 12-14 రోజులకు, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్నిచ్చే ఎరువులను దమ్ము

ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలనే స్పృహ పెరిగాక పుట్టగొడుగుల వాడకం అధికమైంది. పూర్వం పుట్టగొడుగులను రోగులకు ఉపశమనం ఇచ్చే

0: లో వేసుకోవాలి. మొలక కట్టిన విత్తనాలను సెంటుకి 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులు ఇచ్చి తర్వాత పల్చగా నీరు కట్టుకోవాలి. నారుమడిలో జింక్ లోపాన్ని గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని మొక్కలు తడిచేలా పిచికారి చేసుకోవాలి. నారుమడుల్లో విత్తనాలు చల్లిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేసుకోవాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి విత్తిన 10 రోజులకు ఒకసారి, 17 రోజులకు మరోసారి నారుమడిలో పిచికారీ చేసుకోవాలి.
1: పొలం పనులు విన్నారు.
2: రైచిన, అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెరిన పో.
3: అమ్మా, బ్యాగే.
4: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
5: సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
4: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్కబా.
5: ఎట్లా ఎత్కపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
4: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
5: క్యారీ బ్యాగు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
6: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
1: ఇంతతో నాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర

0: ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ ఇండియా శారీరక విద్యా క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి 2.2 కోట్ల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవల కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గుగనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్కు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గుగనిని తాడిచెర్లట్టు మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి

0: వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
1: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు, కాబట్టి రెండు కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించేవారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రిసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రిక సమాచారం తెలుసుకుంటారు. ఇంకా జనజీవితాన్ని ప్రతిబింబించే జానపద గేయాలు, ఎయిమ్సింగ్ గురించి డాక్టర్ కె రామాంజనేయులు గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ఇక 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వార్తా వ్యాఖ్య ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు, 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడకి

వారి కార్యక్రమాలు మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సాయంత్రం 5:00 పిల్లలు బడికి పెద్దలు పనికి రూపకం వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. ఇక 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 పల్లె సీమల కార్యక్రమంలో మల్లె సాగులో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఇంకా సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ మార్కెట్ ధరలు ఉంటాయి. 7:45 వికసిత భారత కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇక రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం లలిత గీతం. ఇక 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 9:30 హెలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ అండ్ సినిమా పాటల కార్యక్రమం. 10:00 ఏకచిత్రగానం శీర్షికన నేనున్నాను చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మంత్ర గీతాలు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన లలిత గీతం.

ఎవరూ కాదు నా ప్రభువే. ప్రభు నీవు కరుణామయుడు, నీ సృష్టి కరుణామయం. నా ఇంటికి నరిచి వచ్చావా ప్రభు? ఈనాడు నా శిథిర జీవితానికి ఒక మధుర ప్రభాతం, నా హృదయానికి ఒక ఉదయం.

మరింతవరకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కి వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరుదేశాల ద్వైపాక్షిక మైత్రికి

0: బలమైన పునాది అని కొనియాడారు.
1: जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కి తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 2,300,000 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రోడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే ఈ

0: E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు

ఈనాటి కాంత్రికులు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా జానపద జీవితాన్ని ప్రతిబింబించే జానపద కథలు. ఎయిమ్స్ గురించి డాక్టర్ కె రామంజనేయులు గారి ప్రసంగం వింటారు. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం. నగర పరిధిలోని కేసీ కెనాల్ బండపై ఉన్న ఆక్రమణలను సంబంధిత వ్యక్తులు స్వచ్ఛందంగా తొలగించాలని, లేని పక్షంలో అధికారులు తొలగిస్తారని నగరపాలక కమిషనర్ చల్ల ఓబులేసు హెచ్చరించారు. గురువారం ఆయన జోహరాపురం నుంచి ఆనంద్ ట్యాకెస్ దాకా కేసీ కెనాల్కు ఇరువైపులా ఉన్నటువంటి ఆక్రమణలు, గుర్రపు

మొక్కలను పరిశీలించి వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్య పట్టణ ప్రణాళిక విభాగ అధికారుల సమన్వయంతో కేసీ కెనాల్ పరిసరాలను మరింత పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం స్థానిక న్యాయ సేవా సదన్ భవన్లో ఆయన మాట్లాడుతూ, కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయాన్ని తక్షణంగా అందించడానికి ఈ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. కక్షిదారులు ఈ కార్యక్రమంలో హాజరై తమ కేసులను పరిష్కరించుకోవాలని వారు కోరారు. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోవాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి ఈఆర్ఓ నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన 234, 235, 236, 246 పోలింగ్ కేంద్రాల పరిధిలోని పాతబస్తీ, గడ్డవీధి, నాగులకట్ట, ఈద్గా వీధి తదితర ప్రాంతాల్లో సెల్ కార్యక్రమంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మైక్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ సెల్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఓటర్ల సందేశాలకు, సందేహాలకు నివృత్తి చేస్తూ సెల్ ప్రక్రియ ఆవశ్యకతను వివరించారు. అలాగే ఈ నెల 12 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక శిబిరాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరికైనా ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో తమ ఓటరు గుర్తింపు సంఖ్య నమోదు చేయడం ద్వారా సంబంధిత బీఆర్ఓ పేరు, ఫోన్ నంబరు తెలుసుకోవచ్చని అన్నారు. స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సిహెచ్సిలో గర్భిణులకు ఉచిత స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు తెలిపారు. గురువారం సిహెచ్సిలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ఉచిత స్కానింగ్తో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు. దేశంలో క్షయరోగులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నిక్షయ మిత్ర కార్యక్రమం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని కర్నూలు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎల్ భాస్కర్ పేర్కొన్నారు. గురువారం కర్నూలు మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్య విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద నిక్షయ మిత్రగా చేరి 50 మంది పేద టీబీ రోగులను దత్తత తీసుకుని పౌష్టికాహార కిట్లను డిఎంఎన్హెచ్ఓ అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్లు డాక్టర్ ఇక్బాల్ హుసేన్, డాక్టర్ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరమేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఓర్వకల్ మండలంలోని లొద్దిపల్ల గ్రామానికి చెందిన దివ్యాంగులు మధుకు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఎలక్ట్రిక్ స్కూటీని ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి సహకారంతో నాయకులు అందజేశారు. ఇది ఈనాటి వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
6: అరే, కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
5: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
6: ఎలా తెలుసుకోవచ్చు?
5: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
6: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
5: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
1: ఆర్బిఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ముఖాన మొటిమల
8: సై బాల్,
7: గజ్జా బొబ్బలా
8: సై బాల్,
7: నడుగుల తామరా
8: సై బాల్,
7: బురద పుల్లా
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
10: కార్యక్రమంలో ఇప్పుడు వినండి జన జీవితాన్ని ప్రతిబింబించే జానపద గేయాలు. ఈ అంశం గురించి డాక్టర్ కె రామాంజనేయులు గారి ప్రసంగం.
11: జనపదాలు అంటే గ్రామాలు అని అర్థం. జానపద గేయాల గురించి తెలుసుకునే ముందు జానపదులు, జానపద సాహిత్యం గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. జానపదులు, జనపదాలు నివసించే వాళ్ళు జానపదులు. అజ్ఞానం వారి సొత్తు. శిష్ట సమాజముతో సంబంధం లేకపోవడము, నాగరిక వాసన లేని సహజ జీవితాన్ని వారు గడిపేవారు. మోటుగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్లకు మూఢనమ్మకాలు ఎక్కువ. చదువు సందెలతో నిమిత్తం లేదు. వారే జానపదులు. ఈనాడు గ్రామాలకు నగరాలకు మధ్య ఉన్న తేడా సమసిపోతున్నది. జనపదాల్లో నివసించే వాళ్ళు జానపదులు అనడాన్ని పండితులు ఆమోదించరు. జానపదుల గుత్తసొత్తుగా చెప్పిన పై లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారే అసలైన జానపదులు. జానపద సాహిత్యం మార్గ దేశీ భేదాలతో సాహిత్యం రెండు రకాలుగా వ్యాప్తిలో ఉంది. మార్గ పద్ధతికి చెందిన సాహిత్యం అచరాశులు, విద్యావంతులైన పండితుల చేత ప్రయత్నపూర్వకంగా సృష్టించబడుతుంది. దాన్నే శిష్ట సాహిత్యము అంటారు. పామర్ల చేత అప్రయత్నంగా సృష్టించబడే సాహిత్యం శుద్ధమైన దేశీ సాహిత్యం. అదే జానపద సాహిత్యం. శిష్ట సాహిత్య సరస్వతి పుస్తకాల సరస్వతి, జానపద సాహిత్య సరస్వతి ముఖే ముఖే సరస్వతి. అంటే ఒకరు ముఖత పాడుతుంటే ఇంకొకరు నేర్చుకుంటారు. జానపద సాహిత్యాన్ని సహజ పుష్పంతోనూ, శిష్ట సాహిత్యాన్ని చిత్రిత పుష్పంతోనూ పోల్చవచ్చు. సహజ పుష్పం తాకడానికి విలయ్యేది, సువాసనలు

విరజమ్మేది. చిత్రిత పుష్పాన్ని తాకగలిగినప్పటికీ, సువాసనలు విరిజిమ్మేటట్టు చేసినప్పటికీ, సహజ పుష్పాన్ని తాకినప్పటికీ, సువాసన ఆగ్రానించినప్పటికీ ఆనందము చిత్రిత పుష్పాన్ని తాకినప్పుడు, వాసన చూసినప్పుడు కలగదు. అలాంటి మధురమైన సహజ సుందరమైన జానపద సాహిత్యంలో 5 ప్రక్రియలు ఉన్నాయి. అవి 1 గేయాలు, 2 కథలు, 3 కథాగేయాలు, 4 సామెతలు, 5 పొడుపు కథలు. జానపద సాహిత్య ప్రక్రియలన్నింటిలోకి గేయ ప్రక్రియ సుప్రసిద్ధమైనది. జానపద విజ్ఞానానికి సంబంధించిన అన్ని అంశాలు జానపద గేయాల్లో ప్రతిబింబిస్తాయి. జానపదుడు ఒక అందమైన అమ్మాయిని చూశాడు, మైమరిచిపోయాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా తన దాని చేసుకోవాలని ఎన్నో డాంబికాలు పోయాడు. ఈ గేయంలో అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతీ జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతీ జానా. హైదరాబాదు సిటీలోన, హైదరాబాదు సిటీలోన హైటెక్ సిటీ నాదే, హైదరాబాదు సిటీలోన హైటెక్ సిటీ నాదే, హైటెక్ సిటీలోన ఆట ఆడుకుందాం రావే, హైటెక్ సిటీలోన ఆట ఆడుకుందాం రావే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, గద్దు వాళ్ళలోన గద్దు వాళ్ళలోన ఆ గాజులంగడి నాది, గద్దు వాళ్ళలోన ఆ గాజులంగడి నాది, ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే, ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, రైచూరు జిల్లాలోన ఆ రైకలంగడి నాదే, రైచూరు జిల్లాలోన ఆ రైకలంగడి నాదే, ఆ రైకలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకురావే, ఆ రైకలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకురావే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, చిలుకలూరిలోన ఆ చీరలంగడి నాదే, చిలుకలూరిలోన ఆ చీరలంగడి నాదే, ఆ చీరలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకురావే, ఆ చీరలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకురావే. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, కర్నూలు జిల్లాలోన ఆ కాటుక అంగడి నాదే, కర్నూలు జిల్లాలోన ఆ కాటుక అంగడి నాదే, ఆ కాటుకులన్నీ నీకే నీ కండ్లకు పెట్టుకురావే, ఆ కాటుకులన్నీ నీకే నీ కండ్లకు పెట్టుకురావే. సీతకుమారుడు లవుడు ఏడుస్తున్నాడు. లవుని ఏడుపు మానడానికి ఈ సీత ఈ పాటలో ప్రయత్నించింది. సీత ప్రయత్నం కరుణరసాన్ని ఒలికించింది. అన్నా ఏడువకు లవ్వన్నా ఏడువకు, అన్నా ఏడువకు లవ్వన్నా ఏడువకు, ఏడిస్తే నీ కనులే నీలలేమో కారుణురా, ఏడిస్తే నీ కనులే నీలలేమో కారుణురా. అయోధ్యాపురమందు మీజేజీ కౌసల్య, అయోధ్యాపురమందు మీజేజీ కౌసల్య, మీజేజీ కౌసల్య మీ తండ్రి రాములు, మీజేజీ కౌసల్య మీ తండ్రి రాములు, మీ తండ్రి రాములు పిన తండ్రి లక్ష్మణుడు, మీ తండ్రి రాములు పిన తండ్రి లక్ష్మణుడు.

నిలవంక కిరీటములు కస్తూరి నామములు, నిలవంక కిరీటములు కస్తూరి నామములు. అయోధ్య బాలకుడ నా తండ్రి ఎడువకురా, అయోధ్య బాలకుడ నా తండ్రి ఎడువకురా. పున్నమి నాటి చంద్రుడా నా బాలుడా ఎడువకురా, పున్నమి

పూయలలు చెట్లకి మువ్వుయలలు ఊగేటి ప్రాప్తము నీకు గలిగారా? అన్నా ఎడువకు లవ్వన్నా ఎడువకు, ఏడిస్తే నీ కనులే నీలాలే ముకారునురా, ఏడిస్తే నీ కనులే నీలాలే ముకారునురా. అయోధ్యాపురమందు అద్దాల మెడలలో, అయోధ్యాపురమందు అద్దాల మెడలలో బంగారు ఊయలలో ఊగేటి ప్రాప్తము నీకు లేదురా, ఊగేటి ప్రాప్తము నీకు లేదురా. లవ్వన్నా ఎడువకు, లవ్వన్నా ఎడువకు.

0: బాలు కావాలంటావు, ఆడుకోవాలంటే బాలు కావాలంటావు. అడవులలో ఎడదేస్తూ అన్నా ఎడవకురా, అడవులలో ఎడదేస్తూ అన్నా ఎడవకురా. పున్నమి నాటి చంద్రుడా నా బాలుడా ఎడవకురా, పున్నమి నాటి చంద్రుడా నా బాలుడా ఎడవకురా. అన్నా ఎడవకు లవ్వన్నా ఎడవకు, అన్నా ఎడవకు లవ్వన్నా ఎడవకు. గొప్పగా బతికిన వ్యక్తి కష్టాల పాలైతే అలనాటి తన గొప్పతనాన్ని మరీ గుర్తు చేసుకొని కుమిలిపోతుంటాడు. అలాగే ఈ పాటలో సీత తన పూర్వ వైభవాన్ని బంధువులను గుర్తు తెచ్చుకొని బాధపడినట్లు జానపదుడి గేయములు అల్లుకున్నాడు. పరుల కష్టాలను తన కష్టాలకు భావించి కన్నీరు కార్చడం జానపదులకే చెల్లుతుంది. లవకుమారా, నీవు అయోధ్య పురాధీశుడైన రాముని కుమారుడు, అయితే విధివశాత్తు మనము అడవులలో బ్రతకవలసి వచ్చింది. మనమే అయోధ్యలో ఉంటే నీవు బంగారు ఊయలలో ఊగేటి వాడవు. ఈ చెట్లకు ఊయలు కట్టి నిన్ను ఊపవలసిన నికృష్ట బ్రతుకు వచ్చేది కాదు అని సీత పరిపరి విధాల పరితపించడం ఈ గేయంలో కనిపిస్తుంది. హాస్యం సామాన్యంగా వరసైన బావ మరదండ్రల మధ్య, వదిన మరదండ్రల మధ్య, అత్త కోడండ్రల మధ్య, అత్త అల్లుల మధ్య, భార్య భర్తల మధ్య సాగుతూ ఉంటుంది. గేయంలో భార్యతో భర్త ఎంతో ప్రేమతో పూలతో సరసమాడాడు. గడిసైన ఆ భార్య భర్త సరసాన్ని తీవ్రంగా అణిచివేయడమేగాక తన తప్పేమి లేదన్నట్లు సమాధానం ఇవ్వడం నవ్వు తెప్పిస్తుంది. ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు, ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు. చెండు పువ్వుతో తానిట్లంటే, చెండు పువ్వుతో తానిట్లంటే, పాత చెంబుతో నేనిట్లంటి, పాత చెంబుతో నేనిట్లంటి. ఇంతే చూడమ్మా ఇంక నేనేమి అనలేదు, ఇంతే చూడమ్మా ఇంక నేనేమి అనలేదు. ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు, ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు. మల్లె పువ్వుతో తానిట్లంటే, మల్లె పువ్వుతో తానిట్లంటే, మంచము కోడుతో నేనిట్లంటి, మంచం కోడుతో నేనిట్లంటి. ఇంతే చూడమ్మా ఇంక నేనేమి అనలేదు, ఇంతే చూడమ్మా ఇంక నేనేమి అనలేదు. ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు, ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు. రోజా పువ్వుతో తానిట్లంటే, రోజా పువ్వుతో తానిట్లంటే, రోకలి బండతో నేనిట్లంటే, రోకలి బండతో నేనిట్లంటే. ఇంతే చూడమ్మా ఇంక నేనేమి అనలేదు, ఇంతే చూడమ్మా ఇంక నేనేమి అనలేదు. ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు, ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు. గిన్నెరి పువ్వుతో తానిట్లంటే, గిన్నెరి పువ్వుతో తానిట్లంటే, గెంటికాముతో నేనిట్లంటే. గిన్నెర పువ్వుతో తానిట్లంటే, గిన్నెర పువ్వుతో తానిట్లంటే, గెంటికాముతో నేనిట్లంటే. ఇంతే చూడమ్మా ఇంక నేనేమి అనలేదు, ఇంతే చూడమ్మా నేనేమి అనలేదు. ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు, ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు. మొగిలి చెండుతో తానిట్లంటే, మొగిలి చెండుతో తానిట్లంటే, మంచం కోడుతో నేనిట్లంటే, మంచం కోడుతో నేనిట్లంటే. ఇంతే చూడమ్మా ఇంక ఏమి అనలేదు, ఇంతే చూడమ్మా ఇంక నేనేమి అనలేదు. ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు, ఏలనే ఈ మగడు పది మందిలో నన్నగడు. జానపదులకు దైవభక్తి ఎక్కువ. వారు ప్రతి వ్యక్తి జీవితం బ్రహ్మ రాసిన రాత ప్రకారం జరుగుతుందని నమ్ముతారు.
1: మరింతవరకు జనజీవితాన్ని ప్రతిబింబించే జానపద గేయాలు ఈ అంశం గురించి డాక్టర్ కె రామాజనేయులు గారి ప్రసంగం విన్నారు.

0: మొగుడు మొగుడని మురిశావే, పులికావే, పొగిడావే. మొగుడు మొగుడని మురిశావే, కులికావే, పొగిడావే. పిల్లోయ్, నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట, అది ఏ అతని ఆలియట. కోతలు ఎందుకు కోస్తావే,
1: కోతలు ఎందుకు కోస్తావే.
0: గౌరమ్మో నీ మొగుడెవరమ్మ.

0: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఏక్ ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కీ జయ్ బన్ గయీ హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲವರೆಗೂ ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇందుకు ಅರ್ಹತೆ ಸಾಧಿಸಿದ್ದಾರೆ. 12 ಕೋಟಿಗೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಲು ಅಂದించబడ్డాయి. ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ చేసుకోండి మరియు మీ ఆయుష్మాన్ కార్డును పొందండి. మరింత సమాచారం కోసం 1455555 నంబర్కు కాల్ చేయండి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. 1794 జూలై 10వ తేదీన పద్మనాభ యుద్ధం జరిగింది. అది ఈరోజు. ఈరోజు వినాయక దామోదర సావర్కర్ వర్ధంతి. 1883 మే 28వ తేదీన మహారాష్ట్రలోని భాగోరులో వినాయక దామోదర సావర్కర్ జన్మించారు. లండన్ వెళ్ళి ఫ్రీ ఇండియా సొసైటీని స్థాపించి విప్లవ కార్యకర్తలను తయారు చేస్తూ భారతదేశానికి మారణాయుధాలని పంపిస్తూ ఉండేవారు. బ్రిటిష్ అధికారులు 1910 మార్చి 13వ తేదీన వీరిని అరెస్టు చేసి ఓడలో ఇండియాకి తీసుకువస్తుండగా ఓడ నుండి తప్పించుకొని ఫ్రాన్స్ చేరాడు. 1910 జూలైలో తిరిగి అరెస్టు చేసి ఆయన మీద ఉన్నటువంటి వివిధ కేసులను విచారించి 50 ఏళ్ల జైలు శిక్షను విధించి అండమాన్కు పంపారు. కానీ 1924 విడుదల చేశారు. 1939 నుంచి 1942 మధ్య హిందూ మహాసభకు అధ్యక్షులుగా పనిచేశారు వీరు. వీరు రచించిన ప్రథమ భారత స్వాతంత్ర సమరం 1908 ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఈ పుస్తకం 1947 తిరిగి అచ్చయింది. 1966 జూలై 10వ తేదీన పరమపదించారు.

1920 ఏదో సంవత్సరం నుంచి జూలై 10 నుండి 1969 వరకు మెహర్ బాబా కఠోర మౌనవ్రతాన్ని పాటించారు. ఈయన అసలు పేరు మేర్వాన్. మహారాష్ట్రలోని పూనాలో 1894 ఫిబ్రవరి 25వ తేదీన మెహర్ బాబా జన్మించారు. మానవునిగా జన్మించిన భగవంతుణ్ణి అని ప్రకటించుకున్నారు మెహర్ బాబా. రాముడిగా, కృష్ణుడిగా, యేసు ప్రభువుగా అన్ని అవతారాల్లో నేను ఎన్నో బోధలు చేశాను, అవి పూర్తిగా సఫలం కాలేదు

కనుక ఈ అవతారంలో నేను మౌనంతో సందేశమిస్తాను అని మౌనవ్రతంలోనే పేర్కొన్నారు. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, ద వే ఫేర్స్ గాడ్ స్పీక్స్ మొదలైన గ్రంథాలు మెహర్ బాబా రాశారు. ఇక ఈరోజు సునీల్ గవస్కర్ జన్మదినం. సనీ అంటూ ముద్దుగా క్రికెట్ అభిమానులు పిలుచుకునే సునీల్ గవస్కర్ 1949 జూలై 10 ముంబైలో జన్మించారు. క్రికెట్ ఆటలో వీరి విజయం పరంపరలు ఎన్నో. 1971 వెస్టిండీస్పై టెస్ట్ మ్యాచ్లో 774 పరుగులు చేశారు. టెస్ట్ మ్యాచ్లలో 10,000 పరుగులు తీసినటువంటి మొదటి ఆటగాడు సునీల్ గవస్కర్. వీరు 25,834 పరుగులు తీయగా వాటిలో టెస్ట్ మ్యాచుల్లో 10,122 పరుగులు ఉన్నాయి. లిటిల్ మాస్టర్గా పిలిపించుకున్న సనీ క్రికెట్ ప్రపంచానికి తన విశ్వరూపాన్ని చూపారు. 1988 వీరు ఆటగాడిగా రిటైర్ అయ్యారు. ఇప్పుడు క్రికెట్ కామెంటరీలు చెబుతూ పత్రికలలో వ్యాసాలు రాస్తూ తన క్రీడాశక్తిని నిలుపుకుంటున్నారు. క్రికెట్ ఆటపై ఎన్నో పుస్తకాలు రాసిన సునీల్ గవస్కర్ 1980 సనీ డేస్ పేరున స్వీయ చరిత్రను రాశారు. ఇక ఈరోజు నికోలా టెస్లా జయంతి. మన నిత్య జీవితంలో వాడేటువంటి విద్యుత్తును రెండు విధాలుగా ప్రసారం చేస్తాం. ఒకటి డైరెక్ట్ కరెంట్ డిసి, రెండవది ఆల్టర్నేట్ కరెంట్ ఏసి. థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టినటువంటి బల్బును డిసితో వెలిగించారు. నికోలా టెస్లా అనే ఆవిష్కర్త ఎలక్ట్రికల్ ఇంజనీర్ 1856 జూలై 10 ఈనాటి క్రొయేషియా రిపబ్లిక్లో జన్మించారు. డైరెక్ట్ కరెంటుకు యాంత్రిక శక్తి ఉత్పత్తి తక్కువ. నికోలా టెస్లా ఆల్టర్నేట్ కరెంటును ఆవిష్కరించి ఎక్కువ యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేసే వీలు కల్పించారు. వీరి ఆవిష్కరణ వల్ల ఎన్నో శక్తివంతమైన మోటార్లను ఏసీ ద్వారా ఉపయోగించుకోగలుగుతున్నాం. వీరు ఆల్టర్నేట్ కరెంటుకు సంబంధించి మరెన్నో పరిశోధనలు చేసి పేటెంట్లు కూడా పొందారు. వీరి విధానాలను ఉపయోగించి అమెరికా నయాగర జలపాతం వద్ద మొట్టమొదటి పవర్ ప్లాంట్ను 1895 జనవరి 15 ప్రారంభించారు. అది ఆనాటికి ఒక ప్రపంచవింతగా చెప్పుకున్నారు. ఆధునిక మానవ జీవితానికి ఆల్టర్నేట్ కరెంట్ ఇచ్చినటువంటి వీరికి గౌరవ సూచకంగా ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్కు టెస్లా అని పేరు పెట్టారు. వీరు 1943 జనవరి 7 కనుమరుగయ్యారు. ఇది ఈనాటి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత.

రేపటి కంత్రికల కార్యక్రమంలో సుస్థిరాభివృద్ధికి జనాభా విద్య డాక్టర్ వి పార్వతీదేవి గారి ప్రసంగం వింటారు. ఇంతటితో ఈనాటి కాంత్రికలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8 గంటల 30 నిమిషాలకు వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈ ఉదయం 8 గంటల 35 నిమిషాలకు అభిరుచి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: India's early exit from the T20 World Cup, providing the team with valuable preparation time. This will be the 16th test meeting between England and India women. England have won only once, while India have 3 victories, while the remaining 11 matches ended in draws. The last test between the two sides in England in June 2021 ended in a draw. And now, for a look at today's newspapers, it's over to Shagun.
1: Thank you, Sunil. Prime Minister Narendra Modi's three-nation tour is the top headline in most dailies. India secures landmark uranium deal with Australia, headlines in the Hindustan Times. Three antiquities from Tamil Nadu dating back to 11th and 12th centuries are to finally come home with Australia, writes the Indian Express. Pakistan-occupied Kashmir is on the boil, with the Joint Awami Action Committee pledging to avenge Pakistani atrocities, reports the Asian Age. India Meteorological Department is extensively quoted in dailies on the latest news on monsoon. Monsoon has covered the entire country a day later than normal, announces IMD, is the headline in the Hindu. Deficit falls to 14%, writes the Times of India. And finally, the Pioneer reports that India may soon get a common police uniform after 77 years. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. India and Australia agree to operationalize their civil nuclear cooperation agreement, paving the way for uranium exports to India. Prime Minister Narendra Modi to arrive in Auckland today on a two-day visit to New Zealand. Home Minister Amit Shah says, secure border, prosperous border region and vigilant society together can make the country secure. Maharashtra government forms 7-member committee to draft uniform civil code for the state. Iran's late Supreme Leader Ayatollah Ali Khamenei, buried in Mashhad 4 months after US-Israeli strikes killed him. France storm into semi-finals of FIFA World Cup after defeating Morocco 2-0. And in men's cricket, England beat India by 9 wickets in 4th T20 International to take 3-0 lead in 5-match series. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
3: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ధి సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ ప్రపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. 2925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454

0: కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000 పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159 పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964 పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధీ కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. 1,00,000 నుండి 10,00,000 రూపాయల ఆదాయం గల సంఘాలకు సర్చార్జ్ను 12% నుండి 7% మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5% నుండి 15% తగ్గించడం గమనార్హం. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3,00,000 రూపాయలకు పెంచారు. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరే సినిమా పాటలు. మీరు కూడా అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వినాలనుకుంటే ఉత్తరాలు రాయండి. అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, బళ్ళారి రోడ్, కోడుమూరు రోడ్, కర్నూలు. పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. మరినటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా పెండేళ్ల సంగీత సారథ్యంలో ఎస్ వరలక్ష్మి ఆలపించిన పాట శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ జిల్లా న్యామనంది మండలం నుంచి శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, శాన్విక, హనుమంతు, హరీష్, అజయ్, విజయ్, ఆర్థిక్, శ్రీశాంత్, సని వారి మిత్రులు మరికొందరు. కర్నూల్ మద్దునగర్ నుంచి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, విజయ, నవిఘ్న, ఉపజ్ఞ, ప్రణీత్, బిట్టు, ఉదిత్, బాలాజీ, వినోద్, చంద్రిక, విష్ణు ప్రసాద్.

తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుడి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సైకిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, శివకోటి, కొమరయ్య, లక్ష్మయ్య, ఈశ్వర్, శ్రీనివాస్ వారి మిత్రులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ఏకల్ల వెన్నెగూరు నుంచి బిజరి వెంకటేష్, కృష్ణ, సురేఖల, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వసుంధర, బేబీ దేవేందర్, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, నరసింగరావు, విజయకుమార్, వెంకటేష్, లావణ్య, రితిక, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై శ్రీయాంజనేయం చిత్రం నుంచి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట కార్తీక్ కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన పాట మణిశర్మ సంగీత సారథ్యంలో అతడు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. జోగులాంబకతోల జిల్లా అలంపూరు ఇంద్రమ్మ కాలనీ నుంచి దేశమే సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విని, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కళ్యాణ్, ఆరాధ్య వారి కుటుంబ సభ్యులు మరికొందరు. వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్.

అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు మీ ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు దేవ సంగీత నిర్వహణలో మను సునలత ఆలపించిన పాటను వాలి చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వర్మ శేఖర్, రేఖ, లక్కీబాబు, అశోక్ బాబు, బాబు అకేల, వెంకటేష్, నవీన్ కుమార్, అవియ, బ్లెస్సి, శ్యామ్, భన్న, దశరథ, వనజ, బాలు, నరసింహ వారి మిత్రులు, మరికొందరు మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ వారి మిత్రులు, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవెనిగూర్ నుంచి శ్యామల, రవీందర్, సాయి కుమార్, వెంకటేష్, కృష్ణ, సురేఖల, లావణ్య, రింకి, భానుశ్రీ.

అన్న కోటి వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్నూలు చిత్తర వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మీ, రవిచంద్ర, పావిక, మోక్షిత, గురునందన్, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వారి కుటుంబ సభ్యులు, మరికొందరు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి జప భూమేశ్వర, భూలక్ష్మి, అద్వైత, శ్రీశాంక్, రాజేశ్వర్, లలిత, అక్షర, సహస్ర, చంద్రకళ, శివాజీ, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, భారతి, శ్యామల, నరేందర్, ఆనంద్, సరోజిని, హరిప్రియ, కిషోర్, వినోద్, రమ్య, మాస్రా వారి కుటుంబ సభ్యులు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.

0: వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్.

0: వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు కొన్న సినిమా పాటలు వింటున్నారు. మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి అభిరుచిలో తర్వాత తారక్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సునీత ఆలపించిన పాట, మణిశర్మ సంగీత నిర్వహణ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతల నుంచి కనుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు, మరికొందరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు బస్తీ నుంచి భారతిలాల్, పర్దేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్, నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, అజిజా లోత్, కిరణ్, జాన్విక, విఘృత్ లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో గురువార రీట అనూష్ ఆలపించిన ఈ పాట మగధీర చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. జోగులాంబ గద్దల జిల్లా రాజోలి మండలం నుంచి జయన్న, సంధ్యా, శ్రీనిధి, దేవాన్ష్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత మాధవయ్య గారి మనవడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, విద్యాసాగర్ సంగీత నిర్వహణ. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల నుంచి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి వారి కుటుంబ సభ్యులు మరికొందరు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం నుంచి వినిపించమంటూ శేఖర్ రావు జీ అని ఆలపించిన పాట, విశాల్ శేఖర్ సంగీత నిర్వహణ కోరిన శ్రోతలు. నిజామాబాద్ నేవనంద్ నుంచి శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, శాన్విక, హనుమంతు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తిక్, శ్రీశాంత్ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. కర్నూలు బిక్యాం పరూరా నగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, పాలిక, మోక్షిత, గురునందన్, లక్ష్మి, దివ్య, రవిచంద్ర, మద్దయ్య వారి మిత్రులు

కార్యక్రమంలో చివరిగా ముఠామేస్త్రి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట రాజ్ కోటి సంగీత నిర్వహణ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు.

మరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రాంజలి. తెలుగు చలనచిత్ర రంగానికి దొరికినటువంటి అరుదైన నవరస నట సార్వభౌముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా, విలన్గా తనదైన శైలిలో నటనకు రూపుమెచ్చినటువంటి శ్రీ కోట శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో వారి జీవిత విశేషాలు, మాటలు, పాటలు విందాం. కోట శ్రీనివాసరావు జూలై 10వ తేదీ 1942 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో జన్మించారు. కోట శ్రీనివాసరావు గారి తండ్రి సీతారామ ఆంజనేయులు, ఈయన ఒక డాక్టర్. కోట గారు కూడా డాక్టర్ కావాలి అనుకున్నారు, కానీ కుదరలేదు. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్ బ్యాంక్లో ఉద్యోగిగా తన కెరీర్ను ప్రారంభించారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆయనకు నటనపైన ఉన్నటువంటి ఆసక్తితో అనేక స్టేజ్ నాటకాలను నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అహనా పిల్లంట చిత్రంలో కోటగారు పోషించినటువంటి అత్యంత చిరస్మరణీయమైనటువంటి పాట చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందికి ఆయనకు.

బ్యాంకు ఉద్యోగం చేస్తూనే 1978లో వచ్చినటువంటి ప్రాణం ఖరీదు ఈ చిత్రంతో కోట గారు తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు.

విలన్గా భయపెట్టాలన్నా, కమెడియన్గా నవ్వించాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కళ్ళల్లో నీళ్లు తెప్పించాలన్నా అది కోటగారికే సాధ్యమైంది. దాదాపు 4 దశాబ్దాల కెరీర్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కలిపి 750కి పైగా సినిమాల్లో కోటగారు నటించారు. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చినటువంటి అహనా పిల్లంట చిత్రంలో పిసినారి లక్ష్మీపతిగా కోటగారి కామెడీ టైమింగ్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ప్రతిఘటన సినిమాలో 1988లో వచ్చింది. ఇందులో ఆయన పోషించినటువంటి కాసయ్య అనే పొలిటికల్ విలన్ పాత్ర టాలీవుడ్లో ఆయన స్థాయినే పెంచిపడేసింది. దుర్యోధన దుశ్శాసన దుర్

0: కోటా గారు క్రైమ్ కామెడీ చిత్రంలోని పాత్రలో ఎందరో పలువురు నటులపై చిత్రీకరించడం ఈయన యొక్క గొప్పతనం. మణి చిత్రంలో ఆయన తీసినటువంటి పాత్ర చాలా నటులపైన ప్రభావం చూపింది. ఇక కృష్ణవందే జగద్గురుం చిత్రంలో కూడా కోటా గారు ప్రత్యేక శైలిలో నటించి మెప్పించారు. వెంకటేష్ విజయశాంతి చిత్రంలో కోటా గారు నటించినటువంటి నటన అద్భుతమైనది. ఇక పంజరం చిత్రంలో మీనా మరియు వినోద్ కుమార్ నటించినటువంటి చిత్రంలోని పాట చాలా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారు కోటా గారు.
1: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే.

0: కోట శ్రీనివాసరావు గారు కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా నిజ జీవితంలోనూ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన ఆ పార్టీలో చేరారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు విజయవాడలో శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించారు. శాసనసభ్యుడిగా ఆయన మున్సిపల్ పరిధిలోని నిరుపేదల సమస్యలపై ముఖ్యంగా విజయవాడ నగరంలోని డ్రైనేజీ వసతులు రహదారుల మౌలిక సదుపాయాల కల్పన కోసం అసెంబ్లీలో శక్తివంతమైన గళాన్ని వినిపించారు. విమానాశ్రయాలు సచివాలయాల కారిడార్లలో అధికారులతో నిరంతరం సమీక్షలు జరుపుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. రాజకీయాలలో ఉన్నప్పటికీ కమర్షియల్ ప్రలోభాలకు దూరంగా ఉంటూ నిష్కలంకమైనటువంటి లీడర్గా పేరు తెచ్చుకున్నారు కోటగారు. ఆ తర్వాత కాలంలో పూర్తి స్థాయిలో మళ్ళీ నటనకి అంకితమయ్యారు.
1: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెచ్చి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టం.

కోటగారు నటించినటువంటి ఒక గొప్ప కుటుంబ కథా చిత్రం పెళ్ళైన కొత్తలు. ఈ చిత్రంలో విచిత్రమైన అద్భుతమైన నటనను చూపించారు. ఇంకా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో అలరించిన చిత్రం ఇడియట్. ఇక బొమ్మరల్లు చిత్రంలో కోటగారు తాత పాత్రలో మెరిసిన మరుపురాని చిత్రం అది. ఇంకా కోటగారు అహనా పిల్లంటి చిత్రంలో హాస్యానికి పెట్టింది పేరు. బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం మణి మణి. ఈ చిత్రంలో వారి జంట, వారు చేసినటువంటి నటన ప్రేక్షక మహాశయులకందరికీ తెలిసింది. రాజకీయ డ్రామా పాత్రతో పోషించినటువంటి చిత్రం లీడర్లో తనదైన శైలిని చూపించారు కోటగారు. ఇక రక్త చరిత్ర చిత్రంలో యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం, ఇందులో తన నటన అద్భుతం.

భారత ప్రభుత్వం ఆయన సినీ రంగానికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా 2015లో అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దీంతోపాటు 9 నంది అవార్డులను వారు అందుకున్నారు. వయసు సంబంధిత అనారోగ్య కారణాల వల్ల కోటా శ్రీనివాసరావు గారు 2025 సంవత్సరం జూలై 13వ తేదీన హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. విచిత్రం ఏంటంటే, తన 83వ పుట్టినరోజు జూలై 10వ తేదీన జరిగింది. జరిగినటువంటి కేవలం 3 రోజులకే ఆయన మరణించటం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతర్జాతీయంగా ఆయన ప్రతిభకు గుర్తింపుగా 2026 సంవత్సరం ఆస్కార్ అవార్డుల 98 అకాడమీ అవార్డ్స్ ఇన్ మెమోరియం విభాగంలో కోటా శ్రీనివాసరావు గారికి ఘన నివాళి అర్పించింది అకాడమీ.

అద్భుత పాత్రల ద్వారా మనము ఆయన జీవిత విశేషాలను స్మరించుకుంటూ వారికి వారి సేవలకు ఆకాశవాణి ఘన నివాళి సమర్పించుకుంటుంది. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారని ఆశిస్తుంది ఆకాశవాణి.

నట దిగ్గజం శ్రీ కోటా శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర గగన తలాన ఎప్పటికీ ప్రకాశించే ఒక అమర ధృవతార. లక్ష్మీపతిగా, యాదగిరిగా, గురునారాయణగా ఆయన వెండితెరపై సృష్టించిన నైపుణ్యం నిరుపమానమైనది. ఈనాడు

ఆకాశవాణి కన్నడ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు

0: ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి వింటారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 10లో 6 మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూలై 10వ తేదీని క్రానిక్ డిసీజెస్ అవేర్నెస్ డే, దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ వ్యాధుల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగి కేవలం వైద్యుడుగానే కాకుండా ఆంటర్ప్రెన్యూర్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి గోపీచంద్ గారు. నమస్తే సార్.
2: నమస్తే మణి గారు. ఆల్ ఇండియా రేడియోలో మీతో, మీ ద్వారా శ్రోతలందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ జూలై 10న జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటండి?
2: ఒక శతాబ్ద కాలం తీసుకునేటట్టయితే అప్పట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు అసలు సమస్యగా కూడా చూడడానికి అవసరం లేనంత డెవలప్మెంట్లోకి వచ్చున్నాం. 1947 సమయం కాలమాన పరిస్థితులు తీసుకుంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో 33 దగ్గర ఉండేది. అంటే ఒక పిల్లాడు పుట్టినవాడు ఎంతకాలం బతుకుతాడా అంటే అప్పుడు ఉన్న వ్యాధులు యాక్సిడెంట్లు అన్నీ చూసుకుంటే 33 ఏళ్ళు బతుకుతాడు అనేది ఒక అంచనా. వైద్య రంగంలో, సోషల్ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు ద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. మనిషి దీర్ఘకాలం ఉండగలగడం, ఏజింగ్ పాపులేషన్ కూడా పెరగడము అండ్ వస్తున్న టెక్నాలజీ ఇష్యూస్ వీటన్నిటి వల్ల దీర్ఘకాలంగా ఒక సమస్య ఉండడము లేదు మాటిమాటికి రావడం అనేది ఇట్ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదివరకు ఉన్న విరేచనాలు, వాంతులు, జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మీద చాలా వరకు జయం సాధించాం కాబట్టి వాటన్నిటి తర్వాత వస్తున్న ఎవల్యూషన్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఒక సమస్య దగ్గొచ్చిందంటే మందుల షాప్ వాడికి వెళ్తే సిరప్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది, కానీ మాటిమాటికి వస్తుందంటే దానికి డాక్టర్ కావాలి, లేకపోతే ఆలోచన అవగాహన కావాలి. లేదు వారం రోజులు ఉండి తగ్గిపోయింది అనే దానికి అంత టెన్షన్ ఉండదు. అదే 6 నెలల సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చిన్నదవ్వచ్చు, కానీ ఎక్కువ కాలం ఉండడం వల్ల క్వాలిటేటివ్గా అది ఒక సమస్యగా, వ్యాకులతగా మారచ్చు. సో వీటన్నిటి గురించి సమాజంలో అందరూ ఓన్లీ సఫర్ అవ్వడం కాదు, దానివైపు సొల్యూషన్ వైపు ఉండాలి. సొల్యూషన్స్కి సంబంధించిన ట్రయల్

వైపు ఉండాలి. ఆ జరుగుతున్న రీసెర్చ్లో ఉన్న ఫైండింగ్స్ అంతా కూడా జనాల్లోకి రావాలి అన్న కారణం కోసం ఈ మధ్యకాలంలో ఈ జూలై 10వ తారీఖుని దీర్ఘకాలిక వ్యాధులు విషయాల గురించి స్పెసిఫిక్ డేగా డిక్లేర్ చేసి ఆ రోజు ఆలోచనలు, సమాలోచనలు, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలందరికీ సమస్య గురించి గుర్తించడం, సమస్య గురించి చేస్తున్న ప్రయత్నాలని గమనించడం, కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డేగా డిక్లేర్ చేయబడింది. అందులో భాగంగా ఈరోజు

0: అందరికీ సమస్య గురించి గుర్తించడం, సమస్య గురించి చేసిన ప్రయత్నాలని గమనించడం, కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డేగా డిక్లేర్ చేయబడింది. అందులో భాగంగా ఈరోజు మీతోటి ఈ విషయం గురించి చర్చించడం కూడా ముదావహం.
1: క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటండి?
0: సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటాం కదండి, పేరులోనే అర్థం ఉంది. అన్నట్టుగా దీర్ఘకాల వ్యాధులు అనేవి, వ్యాధి ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడము అన్నది ఒక క్వాలిటీగా ఉన్నప్పుడు దట్ బిలాంగ్స్ టు దిస్. సో వైద్యపరంగా తీసుకునేటట్టయితే మూడు పదాలు వింటాం సాధారణంగా. ఎక్యూట్ ఇప్పుడే వచ్చింది, సబ్ ఎక్యూట్ ఈ మధ్య కాలంలోనే వచ్చింది, క్రానిక్ చాలా కాలం నుంచి ఉంది, లేదు వస్తూ పోతూ ఇబ్బంది పెడుతున్నది. ఇది ఇందులో ఈ ఎక్యూట్ సబ్ ఎక్యూట్ క్రానిక్ అనేది నేను ఒకలా అనుకోవచ్చు, మీరు ఒకలా అనుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకలా అనుకోవచ్చు. సో ఇలాగా ఎవరి దృష్టిలో వాళ్ళు అన్నట్టుగా ఉండేటట్టయితే ఒక మనకి ఒక స్టాండర్డైజేషన్ తర్వాత వచ్చే ఒక సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్ రాదు. కాబట్టి జనరల్గా మెడికల్గా ఉండే పారిభాషికంలో ఉండే విషయంగా తీసుకుంటే ఎక్యూట్ అనేది లెస్ దెన్ ఎ వీక్, ఈ రెండు మూడు రోజుల్లో, వారం రోజుల్లో జ్వరం, తలనొప్పి, టెన్షన్, కంగారు ఏదైనా సరే ఉన్నది వారం రోజులు, ముందర అంతగా లేదు క్లియర్గా. సబ్ ఎక్యూట్ అనేది 3 weeks to 3 months, 3 వారాల నుంచి 3 నెలల లోపే డ్యూరేషన్. ఏ లక్షణమైనా, ఏ కంప్లైంట్ అయినా, తలనొప్పి కానీ, టెన్షన్ కానీ 3 నెలల పైబడి, 90 రోజుల పైబడి ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. నడుము నొప్పి వచ్చింది, ఇట్ కెన్ బి ఎక్యూట్, నిన్న పట్టేసింది, నిన్న ప్రయాణం చేసి వచ్చా పట్టేసింది, నిన్నటి నుంచి పట్టేసింది కారణం ఏమన్నా సరే, అదే ఒక 2-3 వారాలుగా అలాగే నొప్పిగా ఉంది, దట్ ఈస్ సబ్ ఎక్యూట్. 3 నెలలు పైబడి ఉంది, అది క్రానిక్ బ్యాక్ ఏక్. సో 3 నెలలు పైబడి ఉంటే దాన్ని క్రానిక్ సిటీలోకి వేస్తాం. బయలాజికల్గా, కెమికల్గా, ఫిజికల్గా, కైనమాటిక్గా, ఎర్గనామిక్గా, హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ సుప్రీం మెషిన్. ఏ కొత్త సీజనల్ ఛాలెంజెస్ కానీ, ప్రయాణాలు వాటికి కానీ కూడా అడాప్ట్ అవ్వగలదు, అడాప్ట్ చేసుకోగలదు, ఇంప్రూవైజ్ అవ్వగలదు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలదు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా, టెన్షన్ వచ్చినా కూడా బాడీ దాన్ని గమనించి సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన కాన్షియస్ లెవెల్లో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. కాబట్టి 3 నెలలు పట్టింది ఇంకా ఉంది అంటే సమస్య అయినా పెద్దదై ఉండాలి, జటిలమై ఉండాలి, బాడీలో దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీలో కాంప్రమైజ్ అయి ఉండాలి, ఆర్ ఇంకొకటి ఏదో జరుగుతోంది మనం గమనించాలి. సో దీర్ఘకాలికత అని వచ్చేటప్పటికీ ఏ విషయమైనా 90 రోజులు మించి కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టినా, 90 రోజులు దాటిన తర్వాత ఇంకా మాటిమాటికి వస్తుందన్నా, దట్ కమ్స్ అండర్ క్రానిక్ క్రానిసిటీ బకెట్, దీర్ఘకాలికత అన్న విషయంలోకి వస్తుంది.
1: ఓకే, అసలు ఈ 90 రోజులు అయిపోయినా కూడా తగ్గకుండా ఉండిపోయి ఒక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటండి?
0: ఇప్పుడు ఎందుకు 90 రోజులు పైబడినా ఎందుకు ఉండిపోయింది, లేదు వెళ్ళినా మళ్ళీ ఎందుకు వచ్చేస్తోంది అని చూసుకుంటే 3 కేటగిరీస్లో అనుకుంటే, 1 కారకం, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏజెంటా, లేదు కర్మ అంటే సెల్ఫ్గా ఏదైనా జెనెటిక్గా కానీ బాడీలో ఏదన్నా ఒక లోటు ఉంది, అది వంశపారంపర్యం విచ్ ఎవర్ జెనెటిక్గా ఉంది ఆర్ మ్యూటేషన్ వల్ల కానీ, కర్మ మన అలవాట్ల వల్ల మనం చేసుకునే విషయాలు, అది అలవాట్లు అనేది, కర్మ అనేది మనం ఇండివిజువల్గా మైక్రో లెవెల్, మీరు నేను అన్నట్టుగా మన లెవెల్లో ఉండొచ్చు, లేవడం, లేకపోవడం, రాత్రి 2 దాకా ఫోన్లో ఉండడం, వేక్ఫుల్నెస్ కూడా సరిగ్గా లేదు, మనం చేసుకునే పనులు, పద్ధతులు, అలవాట్లు, విషయాలు, వ్యవహారాలు, వీటి వల్ల కూడా ఒక ప్రాబ్లం ఎక్కువ కాలం ఉండడానికి, రిపీట్ అవుతూ ఉండడానికి ఒక కారణం అవుతుంది.
1: దీర్ఘకాలిక వ్యాధుల్లో మేజర్ ఏంటండి?
0: మెడికల్ గా లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ అనేది పెద్ద కేటగిరీగా తయారైంది. మనిషికి ఉన్న అలవాట్లు, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఉన్న అలవాట్లు అండ్ సమాజ పరంగా వస్తున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటున్న వాటి వల్ల వచ్చిన రెవల్యూషన్స్ టెక్నాలజీస్ వల్ల వచ్చిన జీవన విధానంలో మార్పుల వల్ల కొత్త సమస్యలు రావడం. సో ఫుడ్ ఉంది కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు, దీనివల్ల కెలరీ ఇన్పుట్ ఉంటుంది, నడక లాంటి అవుట్పుట్ సంబంధించిన పనులు లేవు. సో ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయింది, దానివల్ల సమస్య కారణం తెలియకుండానే సడన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ 50, 40, 30. జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ దీర్ఘకాలికత ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అవుతుంది టు ద నేషన్, టు ద ఫ్యామిలీ, టు ద ఇండివిజువల్. సో దీని గురించి అంతే సీరియస్నెస్తో మెడికల్ విషయాలు, బీపీ, షుగర్ అంటే, లేకపోతే హార్ట్అటాక్ అంటే ఎంత సీరియస్గా చూస్తారో, అంత సీరియస్గా, అంత ఇంటెంట్గా చూడాల్సిన అవసరమైన విషయంగా రూపు మారింది.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మేజర్గా ఏంటండి?
0: సో వీటిని మనం 2 రకాలుగా చూడొచ్చు, సాధారణంగా ఉన్నవి, సాధారణం కానివి. సాధారణంగా అందరం వినేవి దీర్ఘకాల వ్యాధులు విషయాలు అనుకుంటే, వ్యాధుల్లో షుగరు, బీపీ, థైరాయిడ్, రిమాటిక్ ఇలాంటివి సాధారణంగా వినే దీర్ఘకాలం. అలాగే అరుదు కాదు కానీ దీన్ని ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న లైఫ్ స్టైల్ కండిషన్స్ గురించి అన్నారు, అది అరుదు

0: కాదు, కానీ దాని మీద అటెన్షన్ అంతలా లేదు. అలాంటిది ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ. దీనికోసం ఈ గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా వస్తున్న దాంట్లోని ఫిట్ ఇండియా అనేది కూడా ఒక ఫోకస్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు వాటి గురించి జరుగుతున్నాయి. ఇంకా సంబంధించి అరుదైనవి, ఇది ఒక మెడికల్గా క్యూరియాసిటీ ఉండొచ్చు, ఇండివిజువల్స్లో టెన్షన్ ఉండొచ్చు, స్టడీలో రీసెర్చ్ వాళ్ళందరికీ కూడా చాలా రిలెవెన్స్ ఉండొచ్చు. వీటిని సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్స్ వాటి గురించి తెలియదు, ఇది డిసీజ్ కాదు. సిండ్రోమ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. క్లస్టర్ కండిషన్స్, కొన్ని లక్షణాలు కలిపిన దాన్ని అంటారు. వీటికి మెడికల్ భాషలో కూడా ఒక పదం ఉంది, తెలియని దానికి కూడా ఒక పేరుంది. ఇడియోపతిక్ అనేది ఒక వర్డ్.
1: ఓకే,
0: ఇడియోపతిక్ హైపర్ టెన్షన్, ఇడియోపతిక్ గట్టెట్ హైపోమెలనసిస్. తెల్ల మచ్చలు చిన్న ఉంటాయి, అన్ని తెల్ల మచ్చలు విటిలిగో కాదు, బొల్లి కాదు, పొరపొరలు వచ్చేవన్నీ కూడా సోరియాసిస్ కాదు, బట్ అది ఇంకొక వేరే మేబీ టాపిక్ అవ్వచ్చు. ఈ ఇడియోపతిక్ అనే పదం అనేది మెడికల్ భాషలో కారణం తెలియదు, లక్షణం కానీ ఎఫెక్ట్ కానీ పడుతుంది. సో డౌట్ మీద ట్రీట్మెంట్ చేద్దాం, లేదు లక్షణాన్ని మేనేజ్ చేద్దాం అనేది ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది. సో ఈ ఇడియోపతిక్ అన్నది మీరు ఎప్పుడైనా ఫ్రేజ్ వినేటట్టయితే అది దట్ కమ్స్ అండర్ అరుదు, లేదు తెలియదు, దాని గురించి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు దాని కారణం పట్టుకోవచ్చు.
1: ఓకే సార్, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా యాక్యూట్ డిసీజ్, సబ్ యాక్యూట్ డిసీజ్, ఈ రెండు స్టేజెస్ నుంచి అది క్రానిక్ డిసీజ్ గా మారడానికి ముందు ఆ రోగికి ఐడియా వస్తుందా, లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ క్రానిక్ డిసీజ్ పాత్ అని?
0: అది కొంతవరకు వస్తుంది. లక్షణాలు పర్టికులర్గా ఎవరు గమనించాలి అంటే, కొన్ని ఆల్రెడీ ముందర ఏమైనా రిస్క్ అయ్యి ఉండింది కొంతకాలం కింద ఎప్పుడైనా, లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో స్ట్రోక్ వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏమైనా లక్షణాలు వస్తున్నాయంటే అలాంటిది కొంచెం డీటెయిల్గా కొంచెం థరవ్గా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నోన్ రిస్క్, ఏదర్ హిస్టరీ వైజ్ ఆర్ లైఫ్ స్టైల్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం గమనింపులోకి తీసుకుంటూ ఉంటుంది. అందరికీ కాదు, వాళ్ళకి మాత్రమే.
1: దీర్ఘకాలిక వ్యాధికి 7 దశలు ఉన్నాయి అంటారు, ఏంటండి ఆ 7 స్టేజెస్?
0: ఈ 7 స్టేజెస్ అన్న, కొంతమంది 8 స్టేజెస్ అంటారు, కొంతమంది 3, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఏదైనా సరే టోటల్ డ్యూరేషన్, ఈ సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెలీదు, ఒప్పుకోరు, గమనించరు. ఈ గమనించకపోవడం నుంచి, ఒప్పుకోకపోవడం నుంచి సమస్యతో సహజీవనం, లేదు సమస్యని గెలవడం, ఈ ఫేజెస్ అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఉన్న వాటిలో మీరన్న 7 స్టేజెస్ అనేది ఒక టూల్. ఈ 7 స్టేజెస్ అనేది ఆర్ ఇలాంటి స్కేల్స్ ఏవైనా సరే, దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రీటింగ్ పర్సన్, ట్రీటెడ్ పర్సన్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ ట్రీటెడ్. సో ఇప్పుడు నౌ కమింగ్ టు మీరు 7 స్టేజెస్, సమస్య, సమస్యతో సహజీవనం, లేదు గెలుపు, ఇవి 1 అండ్ 7 అనుకుంటే మధ్యలో ఉండేవి. ఇది వ్యాధుల పరంగా అనుకునేటట్టయితే, ఫస్ట్ ది డినైల్. ఎవరైనా డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నారు, నాకు డయాబెటీస్ లేదు, నాకు టెస్ట్ ఏదో తప్పు వచ్చింది, ఆ ల్యాబ్ మీద నమ్మం, లేదు ఇంకొకటి ఏదైనా డయాగ్నోసిస్ ఏదో చెప్పారు, టెస్ట్ రిపోర్ట్ వేరే వచ్చింది, డినయల్, కాదు అనుకోవడం మొదటిది. తర్వాతది ప్లీడింగ్, అలా కాదు ఏదో చేద్దాం, ఎవరో కొలీగ్ వాళ్ళు అన్నారు, ఆ రిపోర్ట్ అయినా వచ్చింది కదా ఏంటి అనుకోవడం, కొంత ప్లీడింగ్, అలా కాదులే అనుకోవడం, కాదు నుంచి కాదులే. తర్వాత బార్గెనింగ్ అండ్ డెస్పరేషన్, కాదులే దగ్గర నుంచి అంత కాదులే, అవ్వండొచ్చు కానీ అది ఇంకొకళ్ళకి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నాకు ఇప్పుడు తలనొప్పి లేదు, ఏం లేదు, బీపీ అన్నారు కానీ నాకేమీ కంప్లైంట్ లేదు, కాబట్టి బార్గెనింగ్ అప్పుడేం చేసుకుని దానిలో ఉంటే. తర్వాత వచ్చేటప్పటికీ యాంగర్, ఇప్పుడు పోలేదు కాబట్టి ఎవరైనా టాపిక్ తెచ్చినప్పుడు చికాకు వస్తుంది మళ్ళీ, ఎందుకంటే సెల్ఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అవతల టాపిక్ ఎవరైనా తెచ్చిన వాళ్ళకైనా వాళ్ళ మీద కోపడ్డం, యాంగర్. ఇంకా కోపం మించిన ఇంకేం చేస్తారు, ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇరిటేషన్, దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్ అండ్ యాక్సెప్టెన్స్. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ దేర్, నౌ లెట్ మీ ఫైండ్ అవుట్. అక్కడ దాంతో యాక్సెప్ట్ చేయడం కానీ దాన్ని విన్ చేయడానికి ఏదైనా చేయడం కానీ మొదలవుతుంది. సో దీస్ ఆర్ ద 7 స్టేజెస్, కాదు కాదులే, అంత కాదులే, కోపం, చికాకు, వెతుకులాట, ప్రయత్నం. డిసీజ్ సంబంధించిన 7 స్టేజెస్ కానీ వింటున్న శ్రోతల్లో వాళ్ళు స్టేజెస్ ఎక్కడున్నారనుకుంటే ఇవి ఇదే ఆర్డర్లో అందరికి అవుతాయని కాదు, కానీ సాధారణంగా జరిగే ట్రెండ్.
1: సార్ ఇప్పుడు 7 స్టేజెస్ చెప్పినప్పుడు చివరి స్టేజ్ లో మీరు అన్నారు ఇదర్ వ్యాధితో నెగ్గడము ఆర్ వ్యాధితో సహజీవనం అన్నారు, అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చికిత్సకి లొంగకుండా ఉండేవి కూడా ఉంటాయనే కదండి?
0: తప్పకుండా, కొన్నిటికి సొల్యూషన్స్, దీర్ఘమైన వ్యాధులు సొల్యూషన్ ఉండదా అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు. ఒకప్పుడు సొల్యూషన్ లేని సమస్యలకి మనం మధ్యలో సొల్యూషన్స్ బోల్డ్ కనుక్కున్నాం, ఆ సొల్యూషన్స్ మనకి పనికి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు సొల్యూషన్ లేకపోవచ్చు, ఒకవేళ సొల్యూషన్ ఉన్నా ఇంకొక కొత్త ఛాలెంజ్ అని తీసుకురావచ్చు. ఇట్ ఇస్ ఏ కంటిన్యూయింగ్ థింగ్, ఎవల్యూషన్ థింగ్.
1: సార్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అలోపతి, హోమియోపతి.

0: ఆయుర్వేదం వీటి పాత్ర ఏంటండి?
1: సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. అండ్ జనాల్లో కూడా ఒక నానుడి ఉంది, మెడికల్లో ఎలా ఉన్నా సరే ప్రజల్లో, అక్యూట్ సమస్యలకి, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇలాంటి వాటికి అలోపతి బాగా పనిచేస్తుంది. దీర్ఘకాల వ్యాధులు, వాతం జబ్బులు వీటన్నిటికీ కూడా ఆయుర్వేదిక్ హోమియోపతిక్లో చాలా బాగా మందులు ఉంటాయనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం. బట్ సిస్టంలో అలా ఉండదు. అలోపతిలో కూడా క్రానిసిటీ, ఇప్పుడు చెప్పిన డిస్కషన్ డిస్క్రిప్షన్ ఉంది, అక్యూట్ సబ్ అక్యూట్ క్రానిక్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, రెస్టోరేషన్ అండ్ రిహాబిలిటేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అలోపతి కాదు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఉన్నవి. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా వస్తున్నాయి, క్రానిక్గా ఉంటున్నాయి విషయంలోని ఆయుర్వేదిక్ అయితే రోగ లక్షణాల మీద రూట్ కాజ్కి వెళ్ళి పనిచేస్తుంది, హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ నెమ్మదిగా అన్నీ తగ్గిస్తుంది, ఇలాంటివన్నీ ఉండడం అనేది మెడికల్ వైపు వచ్చేటప్పటికి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఛాలెంజెస్ విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అలోపతిలోని, అది డాక్టర్ మీద కూడా కోపంగా రావచ్చు. వేరే హోమియోపతి వాడుతూ లక్షణాలు నొప్పులు పెరిగాయి అనుకోండి, లేదు లేదు ముందర కొంచెం పెరిగి తర్వాత తగ్గుతాయి అనుకుంటారు. ఇది ప్రజల్లో ఉండొచ్చు కానీ వైద్యుల పరంగా తీసుకుంటే ఇది ఒక ఛాలెంజ్, బట్ దీన్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వీటన్నిటితో పాటు ఆయుర్వేదం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. అలోపతి ఈజ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ అండ్ బెస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సిస్టమ్స్. మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ తన అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం ఈజ్ మోర్ దెన్ జనరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఆయుర్వేదం ఆయుర్ లైఫ్ సంబంధించింది. ఈవెన్ అలోపతిలో కూడా హెల్త్ డెఫినేషన్ అనేది జబ్బు ఇంజరీ లేకపోవడం మాత్రమే కాదు, హెల్త్ ఈజ్ నాట్ ద మియర్ అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్ ఇల్నెస్ అండ్ ఇంజరీ, బట్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ డూయింగ్ వెల్ ఇన్ ఫోర్ డైమెన్షన్స్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఇది అలోపతిలో ఉన్న డెఫినేషన్. ప్రాక్టీస్లో కనిపిస్తుందా అంటే అది వేరే విషయం. జీవితం బాగుండాలి అన్నది ఫోకస్తో వచ్చిన సైన్స్ ఆర్ ఓరియంటేషన్ అనుకుని అనుకుంటే ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పాన్సివ్. సో ఆయుర్వేదిక్, అలోపతిక్, హోమియోపతిక్, డిఫరెంట్ సైన్స్ వీళ్ళందరూ కలవకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి కొంత డిఫెన్సివ్ నేచర్ లాంటిది వచ్చిందని అనుకోవచ్చు, నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ప్రస్తుత గవర్నమెంట్ వైద్య విధానం వాటిట్లో చూసుకునేటట్టయితే ఈ హోలిస్టిక్ మెడిసిన్, ఇంటిగ్రేషన్ మెడిసిన్, ఆయుష్ సిస్టమ్స్, అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లోని అలోపతి డాక్టర్ ఉంటారు, హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, జనాలు ఎవరికి కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత సిస్టమ్స్గా వస్తుంది. అఫ్ కోర్స్ ఇవి బేబీ స్టెప్స్. సో ఐ బిలీవ్ దట్ సచ్ ఎఫర్ట్స్ ఇనిషియల్గా ఎలా ఉన్నా కూడా కలవడం అంటూ జరుగుతుంది. మీరేం ట్రీట్మెంట్ చేస్తారు, మేమేం ట్రీట్మెంట్ చేస్తాం, మీ ట్రీట్మెంట్ మా ట్రీట్మెంట్ కలుస్తుందా, దేనివల్ల బెనిఫిట్ వచ్చింది, దేనివల్ల కొంత స్వాంతం వచ్చింది, టెన్షన్ తగ్గింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చింది. కమింగ్ డెకేడ్లో, రాబోతున్న దశాబ్దంలో ఈ ట్రయల్స్ వల్ల, ఆయుష్ అనే ట్రయల్స్ వల్ల మిగతా వాటికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మిగతా అన్ని రంగ వైద్య బృందాలని కనుక్కొని ఒక నేషనల్ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్, ఇంటర్ మెడికల్ స్పెషాలిటీ కాన్ఫరెన్సెస్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం, మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి చేయడం ఉండేటట్టయితే రాబోయే దశాబ్దంలో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్ అండ్ ద అటెండెంట్స్. అందులో వీళ్ళందరూ ఒక టీమ్ ప్లేయర్స్గా రావడానికి, జరగడానికి ఆస్కారం ఉంది. మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది అనుకోవచ్చు. వాటన్నిటిలో దీర్ఘకాల వ్యాధులు అనేది ఓవర్లు కాకూడదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్లోకి రావాలి. చేస్తున్న ఇంటర్వ్యూ ప్రయోగం అనేది దానికి దోహదపడాలి అని అనుకుంటున్నాను.
0: ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
1: రాకుండా ఏం చేస్తాం అనేటట్టయితే వీటికి గమనింపు, డాక్యుమెంటింగ్ రాయడం అండ్ రివ్యూ, ఈ మూడు రాకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో గమనింపు, లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాం. సో బరువు పెరుగుతున్నారు, సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ, బీపీ, షుగరు, మిగతా ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం, పీసీఓ ఇవన్నీ కూడా. హైట్ వెయిట్కి తగ్గట్టుగా ఉండడం కానీ, వెయిట్ బాగానే ఉంది కానీ బాడీ ప్రొపోర్షన్ సరిగ్గా లేదు, బాడీ ప్రొపోర్షన్ అంతా ఉన్నట్టుంది కానీ సీనియర్ పరిగెట్టినంత ఆమాత్రం ఫిట్నెస్ యంగ్స్టర్స్కి లేదు, ఇలాంటివన్నీ గమనించడం. సో గమనించడం అంటూ వస్తే ఏదో ఒకటి చేస్తాం, ఒక షూ కొనుక్కుంటాము, బీచ్కి వెళ్తాము, నడుస్తాము, కలుస్తాము, ఏదైనా సరే. దాన్ని ఏదో ఒకటి డాక్యుమెంట్ చేయడం దాని గురించి, సో సెల్ఫ్ డైరీ రాసుకోవడం కానీ, జర్నల్ రాసుకోవడం కానీ చేయడం కానీ, దెన్ రివ్యూ చేయడం టైం టు టైం, అప్పుడు అలా ఉండింది, ఇలా చేసాము, తర్వాత రిజల్ట్ వచ్చిందా, బ్యాక్ వెళ్ళామా లేదా అన్నది. డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కంపెనీస్, క్యాంపసెస్, taking this

0: యాజ్ ఇనిషియేటివ్, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే. సో యాన్యువల్ చెకప్స్, జనరల్గా ఫిట్నెస్ కూడా చెకప్స్, మెడికల్ చెకప్స్ నుంచి ఫిట్నెస్ చెకప్స్ అనే దాంట్లోకి మార్పు చేయగలిగితే దట్ విల్ బీ గివింగ్ 360 డిగ్రీ బెనిఫిట్స్ టు ద ఎంటైర్ లైఫ్. సో స్టాఫ్ కూడా కొంచెం బెటర్ పనిచేస్తారు. ట్రావెలింగ్, మీటింగ్ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి విషయాలు, హాబీ క్లబ్స్లోకి ఉండడము, లేదు ట్రెక్కింగ్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడం, లేదు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, రీడర్స్ క్లబ్స్ అని, వీటన్నిటికీ ఏదైనా పార్టిసిపేషన్ చేయడంలోని న్యాచురల్గా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రివెన్షన్కి ఎక్కడో చోట సొల్యూషన్స్ కానీ, ట్రయల్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ దొరికే అవకాశం ఉంది. సో గమనింపు, డాక్యుమెంటింగ్, రివ్యూ, అదర్వైజ్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్, ఇవి చేసేటట్టయితే రాకుండా ఉంచవచ్చు. పర్టికులర్గా ఎవరికైతే నోన్ రిస్క్ పాయింట్ ఉందో వాళ్ళకి లైఫ్లో కానీ, జీవన విధానంలో కానీ, ఒక ఫ్యామిలీ హిస్టరీలో కానీ, వృత్తి ఆక్యుపేషనల్ రిస్క్ అంటాం. ఇప్పుడు వెటనరీలో పనిచేస్తున్నారంటే డాగ్ బైట్ అనేది వాళ్ళకి ఒక ఆక్యుపేషనల్ రిస్క్, డెఫినెట్గా దానికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తారు. సో ఇంక టెన్షన్ లేదు. కుక్క కరిస్తే నొప్పి ఉండొచ్చు, చీమకూరుపు రావచ్చు, రేబీస్ అయితే రాదు, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ప్రాపర్గా. సో పని మానేయటం లేదు. ఆక్యుపేషనల్ రిస్క్ కూడా మనకు తెలిస్తే, సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకొకరికి ఎర్లీగా ఏదైనా డౌట్ వచ్చింది, సో అలాంటి వాళ్ళు రాకుండా ఉండడానికి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్లో పరంగా ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ కూడా కాంపనెంట్స్ పెట్టుకోవడం, యాక్టివిటీలో కొంచెం బీయింగ్ యాక్టివ్, అండ్ టైం టు టైం ఫిట్నెస్ చెకప్, ఫంక్షనల్ టెస్ట్స్ అంటారు వీటన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఎమర్జ్ అవుతున్నాయి, వీటిని వాడుకునేటట్టయితే రాకుండా ప్రివెన్షన్ కూడా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడున్న ఎబిలిటీస్, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సో మీది ఇది అన్నిటికంటే కంప్లైంట్ ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి కూడా పనికొచ్చే క్వశ్చన్ మీద ఇది, మంచిది, చాలా బాగుంది.
1: సార్, ఒక వృత్తిరీత్యా ఒక వైద్యునిగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో రంగాలలో విశేషమైన ప్రతిభ కలిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ మణిగారు.
1: ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా మీరు పాటలు కోరుకోవచ్చు. మీరు మెసేజెస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866-248-8812. రావోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట దేవత చిత్రం నుంచి ఘంటసాల పాడారు శ్రీశ్రీ రచన, ఎస్పి కోదండపాణి సంగీతం. ఈ పాటను వినిపించమంటున్నారు రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వీరి కోరికపై ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల పి సుశీల పాడిన దత్తపుత్రుడు చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. ఈ పాటను వినిపించమంటున్నారు మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం. జాగ్రత్త.

0: అయ్యో చెప్పాలా హనుమంతుడు తమ్ముడు
1: అడ్డదిద్దం మాటలంటే హద్దు పట్టు మీరు తింటే గడ్డి మోపులా నిన్నే కట్టేస్తా మోసేస్తా పిల్లోయ్ జాగ్రత్త వాళ్ళు కాస్త జాగ్రత్త.

తర్వాత పాటను వినిపించమంటున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి డోకుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజినమ్మ, ప్రసాద్ బాబూరావు, రవి, అమీర్ చా భాష. ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ మాలయాద్రి, అజయ్, నజీర్, పరంధామయ్య, సురేష్ రాము, తాత వెంకటేశ్వర్లు. వీరందరి కోరికపై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన తులసి చిత్రం నుంచి ఈ పాటకు రచన ఆరుద్ర.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామ్ ప్రభు చిత్రపాడిన దిల్ చిత్రం నుంచి పెద్దాడమూర్తి రచన ఈ పాటను కోరుకుంటున్నారు. భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి వీరి కోరికపై ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందర్లపల్లె గ్రామం నుంచి హరిబాబు వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి, వేటూరి సుందర రామూర్తి రచన. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఉన్ని కృష్ణన్ చిత్ర పాడిన గోదావరి చిత్రం నుంచి. వేటూరి రచన. ఈ పాటను వినిపించమంటున్నారు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి. వీరి కోరికపై ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల పి సుశీల పాడిన తిక్క శంకరయ్య చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. ఈ పాటను వినిపించమంటున్నారు రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, అక్షయ ఏలూరు నుంచి. వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

కార్యక్రమంలో చివరిగా బాపట్ల జిల్లా జి రాజారాం వీరి కోరికపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన ఈ పాట ప్రేమాభిషేకం చిత్రం నుంచి దాసరి నారాయణరావు రచన. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తండి. ఏలూరు జిల్లా నుజివాడి నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో 27 లక్షల రూపాయల వ్యయంతో ఆర్ఎండ్బి మెయిన్ రోడ్డు పక్కన నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు మార్కెట్ యార్డు ఆవరణలో 24 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ దుకాణాలకు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి భూమి పూజ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 కోట్లతో ఆగిరిపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్కు ప్రభుత్వం అనుమతినిచ్చిందని, విద్యాశాఖలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వరదలు వచ్చే కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలకు కలగకుండా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి వరదలకు సన్నద్దత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జీఎస్టీ వసూళ్లు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రగతి తదితర అంశాలపై అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. జూలై నుంచి అక్టోబర్ నెల వరకు తుపాన్లు, వరదలు వచ్చే అవకాశమున్నందున అటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా సంబంధిత శాఖల అధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కేసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇరుపక్షాలకు వివరించి పరస్పర అవగాహన చర్యలు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి కోర్టు ఫీజులు లేకుండా తక్కువ సమయంలో సామరస్యపూర్వకంగా వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విలువైన అవకాశాన్ని వినియోగించుకుని తమ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యర్థాలను సేకరించేవారు జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో నిన్న ఆయన మాట్లాడుతూ వారు సేకరించే వ్యర్థాలకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతుందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం రుషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ రాష్టంలో ఐటీ సంస్థల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం నగరం ప్రధాన ఐటీ కేంద్రంగా ఎదగబోతుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

ఎస్ వింటూ వినిపిస్తూ అందజేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి. నేను మీ ఆర్జే ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్ అండ్ ఎంజాయ్ ద వీకెండ్ ఆల్సో. టాటా, బై బై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

Hi, hello, namaste, assalamualaikum. Well, my dear friends, mera thought yun chesam to naru akashwani vijayawada vivida bharati FM 101.3. Mari ee sarda samayamlo mimmalni andarni alarinchadam kosam mee munduku vachesanu nenu mee Anwar. Marika late chekunda start cheddam ee vaalti mana programs anni one by one. Studio lo samayam chuste exact ga 11 gantala 7 nimishalu. మరి 11 to 12 అంటే మనమంతా సినిమా కబుర్లలో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అందుకే ఈరోజు మీకోసం నేను సినిమా నగరాన్నంతా చుట్టేసి వచ్చి ఎన్నో కబుర్లని మూట కట్టుకొచ్చా. వాటిని మీకు చెప్పేస్తా. మరి మీరు కూడా విని ఆనందించాలి కదా. అందుకంటే ముందు ఒక మంచి సూపర్ హిట్ కూల్ సాంగ్తో మనం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. అందుకే మీకోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఈ టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్బడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో. ఇప్పుడు నేను చెప్పబోతున్న సినిమా కబుర్ అయితే కనుక మామూలు న్యూస్ కాదు భయ్యా. బేసిక్గా ఇది కనుక నిజమైతే ఒక బాక్స్ ఆఫీస్ అంతా షేక్ అవ్వడం ఖాయం భయ్యా. ఎందుకే ఆ న్యూస్ ఏంటంటే, మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారుల కాంబినేషన్లో ఒక కొత్త చిత్రం రాబోతుంది కుమారస్వామి గారి కథాంశంతో అన్న విషయాన్ని మనందరం ఇప్పటిదాకా ఆల్రెడీ వినేశాము. బట్ ఈ సినిమా మైత్రిరాజికల్ టచ్తో కాస్త థ్రిల్లింగ్ స్టోరీగా తీర్చిదిద్దబోతున్నారట. ఈ సంగతి కూడా మనకు తెలిసినదే. కానీ ఇప్పుడు సినిమా సర్కిల్లో వినిపిస్తున్న న్యూస్ ఏంటో తెలుసా? చెబుతా, ఆ కొత్త న్యూసే నీకు చెప్పడం కోసమే ఉన్నా. ఈ సినిమా కోసం మైథలాజికల్ టచ్తో పాటు కాస్త భారీగానే సైంటిఫిక్ టచ్ కూడా ఉండే ఛాన్స్ చాలానే ఉందని టాక్ జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి స్క్రిప్ట్ విషయంలో కాస్త మరొక వర్షన్ కూడా యాడ్ చేస్తున్నారు అని ఈ విషయాన్ని కాస్త అక్కడున్న సినిమా సర్కిల్ వాళ్ళు బాగానే చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే భయ్యా, త్రివిక్రమ్ గారు మరో సరికొత్త జోనర్లోకి అడుగు పెట్టినట్టే ఆ జోనర్లో ఇంకా ఎన్నో ఎన్నెన్నో చిత్రాలు మనం చూడబోతున్నట్టే. ఖచ్చితంగా ఈ విషయం నిజమవుదాని నిజం అవ్వాలనే కోరుకుందాం భయ్యా. బాగుంటుంది, మైథలాజికల్ అలాగే సైంటిఫిక్ ఈ రెండు జోడిస్తే మామూలుగా ఉండదు భయ్యా. ఇక సినిమా బాక్సాఫీస్ షేక్ కాదు కదా, షేక్ షక్కర్ అయిపోవడమే, అలా ఉండదన్నమాట సంగతి. మరి ఎంత మంచి న్యూస్ విన్న తర్వాత ఒక మంచి పాట కూడా వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం దేవరమ్మ నుంచి ఈ ఫియర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టేట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టిస్ట్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో మన ఇప్పుడు నెక్స్ట్ మీకోసం నేను చెప్పబోతున్నటువంటి ఆ సినిమా సంబంధించినటువంటి కబురు ఏమిటి అంటే, చెన్నై లవ్ స్టోరీ అంటూ యూత్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న కొత్త మూవీ. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి టీజర్స్ చూస్తుంటే మంచి ఫీల్ గుడ్ మూవీలాగే కనిపిస్తుంది. మరి ఈ సినిమా కోసం ప్రత్యేకించి మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు కూడా ఒక కొత్త తరహా మ్యూజిక్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. బేసికల్గానే మనకి మణిశర్మ గారి మ్యూజిక్ అంటే పూనకాలు మామూలుగా రావు, ఆ మ్యూజిక్లో ఉన్నటువంటి ఆ మాధుర్యమే వేరు. సో మరి ఇప్పుడైతే కనుక ఈ సినిమా స్టోరీ మనం రొటీన్గా చూసేటువంటి లవ్ స్టోరీ థీమ్తో ఉండదట. మంచి ఫీల్ గుడ్ మూవీలో ఉంటూనే ఈ సినిమాలో ఒక రెగ్యులర్ ఫార్మేట్ కాకుండా ఒక కొత్త పాయింట్తో ఇంతవరకు తెలుగు తీర మీద ఎవ్వరూ చూడని విధంగా ఈ కథాంశం ఉండబోతుంది అంటున్నారు మూవీ టీం వాళ్ళు. నిజంగా ఈ సినిమా కోసం అయితే కనుక ఒక కొత్త తరహా మ్యూజిక్ మణి శర్మ గారు ఇచ్చారు అంటే ఇక సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పవలసిన పర్లేదనుకుంటా. చూద్దాం మరి ఈ సినిమా కూడా మరొక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మరి మీకోసం సంగతి రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ వినరో భాగ్యము విష్ణు కథా మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మరిప్పుడు తర్వాత మీకు చెప్పబోతున్నటువంటి సినిమా కబురు ఏమిటి అంటే, మన విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈ కాంబినేషన్ అంటే ఆల్రెడీ ఒక మంచి హిట్ పేర్ అనే టాక్ ఉంది. మరిప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరొక చిత్రం రాబోతుంది, అదే రణబలి. నిజానికి ఈ మూవీని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారంట ఈ టీం వాళ్ళంతా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం కాస్త టైం లేట్ అయినా పర్లేదు, కానీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి ఆడియన్స్ అంతా సినిమా హాల్లో అని చెప్పి కొత్తగా ఏదో కాస్త సీన్స్ని యాడ్ చేసి వాటిని ఒక భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తుందట మూవీ టీం. ఈ సీన్స్ అయితే కనుక మనకి థియేటర్లో చూసినప్పుడు విజువల్ వండర్లో ఒక కొత్త ధనాన్ని ఇస్తుందట చూసేంతసేపు. మరి చూడాలి, మరి ఇటువంటి సీన్లు చూడడానికి ఆడియన్స్ అంతా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం భయ్యా. ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు చేసినా, ఎంతమంది చేసినా ఆదరిస్తూనే ఉంటాము, ఎందుకంటే మనమంతా సినిమా అభిమానం కదా భయ్యా. అంతకు మించి ఇంకేం చేయగలం? నచ్చితే 2, 3, 4 అబ్బే లెక్కతో సంబంధం లేదు, చూస్తానే ఉంటాం అంతే అదనమాట సంగతి. మరి మీకోసం ఇప్పుడు మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ టాక్సీ వాళ్ళ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్రహ్మాండమైన నృత్యాలు అభినయంతో అద్భుతమైన నటీ నటులతో మీ ముందుకు వస్తున్న ఈ జానపద చిత్రానికి స్వాగతం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాత్సం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సినిమా కబుర్లలో మరిప్పుడు నెక్స్ట్ మీకోసం చెప్పబోతున్నటువంటి సినిమా కబుర్ అయితే కనుక నిజంగా భయ్యా నిజమైతే అద్భుతమే భయ్యా. ఎందుకంటే మామూలుగా ఉండదు భయ్యా, ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కాంబినేషన్ సెట్ అయినట్టే అని అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే భయ్యా, మన సెన్సిబుల్ అండ్ క్లాసీ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమ్ముల గారు ఇప్పుడు మరొక కొత్త చిత్రం కోసం సిద్ధమైపోయారట. ఆల్రెడీ ఈయన సినిమాలంటేనే ఒక సెన్సిబుల్గా చాలా మంచి గ్రిప్పింగ్గా ఉంటూ ఉంటాయి. మరి అటువంటి ఆయన సినిమాలోకి హీరో అంటే ఎలా ఉండాలి కదా, మరి ఆ తీసే ఆ కథలోకి మన క్యూట్ హీరో దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ సినిమాకైతే ఫిట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయట. దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ సినిమా గురించి అయితే కనుక కాస్త పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు అని సినిమా సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భయ్యా, ఒక పక్కనేమో శేఖర్ కమ్ముల గారి టేకింగ్, ఇంకో పక్కన క్యూట్ క్యూట్ లుక్స్తో తనదైన నటనతో అలరించేటువంటి దుల్కర్ సల్మాన్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఖచ్చితంగా అది ఈ ఇయర్లో వచ్చేటువంటి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అని మనం ఆల్మోస్ట్ ఇక్కడ డిసైడ్ అయిపోవచ్చు అనమాట. చూద్దాం ఈ కాంబినేషన్ ఎంత తొందరగా సెట్ అయ్యి ఎంత తొందరగా సెట్ మీదకి వెళ్ళిపోయి మనం ముందుకు వచ్చేస్తే అంత బాగుంటుంది కదా. అంతే కదా, మరి అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఫిదా అండ్ అలాగే సీతారామం ఈ మూవీస్ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష నాయకులు ఆంగస్ టేలర్ను కలిశారు. ఈ సందర్బంగా రక్షణ, వాణిజ్య, విద్య, ఇండో పసిఫిక్ భద్రత, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఉమ్మడి నిబద్దతను ఇరువురు నాయకులు మరోసారి పునరుద్ఘాటించారు. ఖరీఫ్ నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు గోతాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, రైసు మిల్లర్ల ప్రమేయం ఉండదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రైతులే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే రవాణా ఖర్చులు నేరుగా వారి ఖాతాల్లో 48 గంటల్లోగా జమ చేస్తామని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా స్టీముడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని, అందుకనుగుణంగా మిల్లర్లు డ్రయర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 2 ఏళ్ల ధాన్యం సేకరణ, వచ్చే ఖరీఫ్ సేకరణకు సన్నద్దతపై విజయవాడలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని 2 ఏళ్ల ధాన్యం సేకరణ వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అదే రోజు పోలవరం పర్యాటక హబ్ డిజైన్లను పరిశీలించి ఖరారు చేస్తారని తెలిపారు. గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామని, జలక్రీడలు, ఆధ్యాత్మిక పర్యాటకం, రిసార్టులు, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా ప్రతి ఏటా 10 మందిలో 7 మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండెజబ్బులతో సహా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 3 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు జేఈ, నీట్కు శిక్షణ అందిస్తారు. విశాఖ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోట ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. 2026-27 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో 2024-25 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. నిరంతర సమీక్షలు, క్షేత్రస్థాయిలో నాణ్యత పరిశీలన వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

Bharti FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.

0: ఆణిముత్యాలు మరపురాని గీతాలు
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి స్టూడియోలో సమయం చూస్తే 12:07. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాము. సో ఈరోజు నాకు తెలిసిన విషయాలు, మనం తెలుసుకుందాం అనుకున్న విషయాలు ఎన్నో వాటిని అయితే తీసుకొచ్చాను, వాటన్నిటిని మీతో పంచుకుంటాను. అంతకంటే ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కార్యక్రమాన్ని. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్మడి ఫ్రెండ్స్ మీద తాట యూం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరిప్పుడు మీకు చెప్పబోతున్న విషయం అయితే కనుక భయ్యా, ఇందులో చాలా వరకు విషయం మనకు తెలిసినదే, కానీ తెలియనిది కూడా రవ్వంత దాగి ఉన్నది. అదేంటో చెప్పేస్తా. మానవుని కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఈ డైనోసార్లు అనేవి భూమి మీద ఉండేవి, మనకంటే ముందే పుట్టాయి అని మనం ఎన్నో పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాము, వింటూ ఉన్నాము, చెబుతూ ఉన్నాము. కానీ వాటికన్నా ముందే ఒక జాతి, ఒక జీవి ఈ నేల మీద పుట్టి ఇప్పటికీ మనతోనే కలిసి జీవిస్తుందన్న విషయం మీకు తెలుసా? అవునా, అదేంటి భయ్య అంటారా? చెప్తాను భయ్య, నేను తెలుసుకున్నప్పుడు ఎట్లాగే అవక్క అయ్యాను. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ జీవి ఇంకేదో కాదు భయ్య, మిడత. అవును భయ్య, మిడతలు మనకన్నా డైనోసార్ల కన్నా ఈ భూమి మీద పుట్టిన జీవులలో సూపర్ సీనియారిటీ కలిగి ఉన్నాయి. ఎప్పుడూ ఓ తగ్గ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి మిడతలు, కానీ అనుకుంటూ ఉంటాం వా అవి మనల్ని డిస్టర్బ్ చేయట్లే, మనమే వాటిని డిస్టర్బ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ భూమి మనది అనుకుంటున్నాం. కాదు కదా, మనకంటే ముందు పుట్టి ఇక్కడ జీవిస్తున్నటువంటి ఆ మిడతలదే. సో అవి కాలక్రమేణా ప్రపంచంతో పాటు కాలగమనంలో అలా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ అలా మనతో పాటు కలిసి పెరుగుతూ ఉన్నాయన్నమాట, అది సంగతి. సో ఈసారి ఇప్పుడన్నా మిడత కనబడితే హాయ్ సీనియర్ అన్నాం, ఇంకా అంత మంచి ఇంకేం చేయగలం భయ్యా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినయ విధేయ రామ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిల్లు నీ కళ్ళల్లోనే ఉంది ముంత కళ్ళు కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపుల్లో ఉన్న వెళ్ళు వెళ్ళు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యా ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారీ మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనం.

చిన్నమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ది, పాఠశాల విద్య, మానవాభివృద్దిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు

న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: CFM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంత ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో మరి ఇప్పుడు మీకు చెప్పబోతున్న విషయం చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఇంకా చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు. బట్ ఏదేమైనా విషయాలు అయితే ముందు తెలుసుకుందాం. ఇంతకీ మ్యాటర్ ఏంటబయ్యా, ఇప్పుడున్న రోజుల్లో సెల్ ఫోన్ లేని మనిషిని వెతకడం, అసలు అటువంటి మనిషి కనబడడం అనేది చాలా కష్టమేమో. ఎందుకంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు అంటే ఇట్టే చేతుల అమరిపోయే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓ తెగ విరివిగా వాడేస్తున్నారు ఈ సెల్ ఫోన్లని. ఇప్పుడంటే అసలు ఎలా పడితే అలాగే వాడేస్తున్నాం, కానీ ఒకప్పుడు అంటే అప్పట్లో సెల్ ఫోన్ కనిపెట్టిన రోజుల్లో ఉన్నది చూసారా, ఆ మొదటి రోజుల్లో అప్పుడు మొట్టమొదటి సెల్ ఫోన్ కనిపెట్టేటప్పుడు దాని బరువు ఎంత తెలుసా భయ్యా? 1 కేజీ పైన ఉండేదంట దాని బరువు. మరి అంత పెద్ద సెల్ ఫోన్ను మొయ్యాలి అంటే ఎవరన్నా పాకెట్లో పెట్టుకుంటావా? అబ్బే పనైందా లేదా అని చెప్పి మాట్లాడి పక్కన పడేసి అవసరమైతే ఇంకో పనులు కూడా పెట్టుకుంటాం అది ముగియడానికి. అలా ఉండేదట, ఒక పెద్ద గ్రానైట్ రాయిలాగా. నిజంగా ఏమాటమాట భయ్యా, ఓల్డెన్ డేస్ ఇస్ వెరీ గోల్డెన్ డేస్ అంటారు. నిజంగా ఆ రోజులు ఇప్పుడు వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఎందుకంటే సెల్ ఫోన్ల కన్నా కాస్తైనా దూరంగా ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ కలిగే అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు. అదన్నమాట సంగతి. మరి మరి మీకైతే ఏమనిపిస్తుంది చూద్దాం. మళ్ళీ అలాంటి రోజులు వస్తే ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు అని అంటూ ఉంటారు కదా, చూద్దాం అదన్నమాట మ్యాటర్. మరి ఇప్పుడైతే మీకోసం పెద్ద మూవీ నుంచి ఒక మంచి సంప్రదాయబద్ధమైన పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి యువర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరిప్పుడు నెక్స్ట్ మీకోసం చెప్పబోయే విషయం ఏమిటి అంటే, మనలో చాలా మంది కొంతమందితో మాట్లాడేటప్పుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా కాస్త స్వరాన్ని తగ్గించి మృదువుగా మాట్లాడుతూ ఉంటాము. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడన్నా అనిపించిందా? కనీసం అబ్జర్వ్ చేశారా? మన బ్రెయిన్లో అంతకు ముందే మనం ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన చేసినప్పుడు, కొత్త వారితో మాట్లాడేటప్పుడు వారిని కాస్త ఇంప్రెస్ చేయాలి అని మనమే మన మెదడుకి ఇంతకు ముందు ఇచ్చేటువంటి సంకేతం, అదే ఇన్స్ట్రక్షన్ కావచ్చు అని అంటున్నారు చాలా మంది మేధావులు. చూద్దాం మరి ఇది నిజమా కాదనేది మళ్ళీ మనం టెస్ట్ చేసుకుంటేటువంటికి అర్థమైపోతుంది అందులో నిజం లేకపోలేదు కాబట్టి, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా, మరిప్పుడు రాబోతున్న పాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తానండి. తర్వాత మనం కలుసుకుందాం ధీరా కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఉండండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ನಮಸ್ತಾನ್ವಿ. ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಧ್ಯಕ್ಷತನ ಪ್ರಾರಂಭಮೈನ ರಾಷ್ಟ ಮಂತ್ರಿವರ್ಗ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో మంత్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలకు సంబంధించి సమావేశంలో మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యంగా రెండో దశ పోలింగ్ ఏరియాలో 1.50 లక్షల రుణమాఫీ అంశంతో పాటు రాజధాని టౌన్షిప్లో అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు వారి వివరాలు నింపే ఎన్యూమరేషన్ పత్రాలను వెనక్కి ఇవ్వడానికి 5 రోజులు మాత్రమే సమయముంది. రాష్టంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు 4,15,41,753 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తి చేశామని, వాటిలో 3,07,68,932 మంది ఓటర్లకు సంబంధించిన పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రో పావురంలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు భాష సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో 3వ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలను ఈ నెల 11-12 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మహాసభల గౌరవాధ్యకులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో దేశ విదేశాల నుంచి ప్రముఖ రచయితలు, కవులు పాల్గొని తెలుగు భాషాభివృద్దిపై చర్చిస్తారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎన్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇరుపక్షాలకు వివరించి పరస్పర అవగాహన, చర్చలు, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 గంటలకు వింటారు.

0: యాక్షన్ క్లాసిక్ కల్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 గంట దాటేసి 7 నిమిషాలు కూడా అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ ప్రోగ్రామ్ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మనం వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో మరి నేను ఈరోజు అయితే కనుక ఈ ధీరా కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆడవారికి సంబంధించినటువంటి, వారికి ఉపయోగపడేటువంటి హెల్త్ టిప్స్ గురించి అయితే చెప్పేస్తూ ఉంటాను. వాటన్నిటిని మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అంతకంటే ముందు మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో మీకోసం స్టార్ట్ చేస్తున్నాను. ఈనాటి ఈ ధీరానే వింటూ ఎంజాయ్ చేస్తున్నది. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర కార్యక్రమంలో బేసిక్గా భయ్య, బయట వాతావరణం చూస్తుంటే ఆల్రెడీ చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడిప్పుడే ఆకాశంలో మన సూర్యరావు గారు సమ్మర్ క్యాంపు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఈ సమయంలో చాలా మంది మహిళలు వారి చర్మం మరియు మృదువైన పెదాలపై కాంతిని మెరుపును కోల్పోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే రాత్రి నిద్రించే ముందు పెదాలకి కాస్తంత చల్లటి పాలను పెదాలపై రాస్తే ఉదయానికల్లా మళ్ళీ ఆ కొత్త మెరుపుతో అందంగా కనిపిస్తూ ఉంటారట. మరి ఇదేదో కాస్త పనికొచ్చేలా ఉంది, ట్రై చేయండి. ఈజీయే కదా మనకి, తేలికైన వాటిని వదలడానికి కష్టమైన అయితే కష్టపడాలి, కానీ ఇట్లాంటివి అయితే చాలా సింపుల్ జుజుబి అనిపిస్తుంది కదా అన్నమాట సంగతి. మరి దీని గురించి ఈలోపు మీరు ఆలోచిస్తుండండి. ఈలోపు మీకోసం మరొక సూపర్హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ పెళ్లి పుస్తకం నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

శ్రోతలంత వరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 నిమిషాలకు వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

0: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రెండవ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, రెండవ దశ భూ సమీకరణతో పాటు తొలిదశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేటు బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్లో నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంఝీ గారి లీడర్షిప్ లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం.
0: రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎస్వి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు, అపష్కృత కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.

0: ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
1: సమస్యలు పరిష్కరించే దిశగా మనం పల్లెనిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది. నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నింటికి కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Bharti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైపోయింది కదా. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. ఈనాటి మన ఈ కార్యక్రమంలో నేనైతే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం కోసం ఎన్నో ఏర్పాట్లతో వచ్చాను. మరి మీరు కూడా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది. మరిక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడిని. ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు ఒక చిన్న మనవి గమనిక. అదేమిటంటే, నేను అడిగే ప్రశ్నలను కేవలం మనకున్నటువంటి బుద్ధి చతురతతో మాత్రమే, మన జ్ఞానం యొక్క గుళికలు మాత్రమే ఉపయోగిద్దాం తప్ప అంతర్జాలము నుంచి ఎటువంటి హెల్ప్ సహాయం పొందకూడదు. అంటే సింపుల్ భయ్యా, క్లియర్గా చెప్పాలంటే మనకి తెలిసిన సమాధానం మాత్రమే మనం చెప్దాం. సమాధానం తెలుసుకోవడం కోసం మరి ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని అంత అందమించి ఇంకేం కాదు. అయినా నాకు తెలుసులే భయ్యా, మనమంత తెలివైన ఉన్నాం, పక్కన వాళ్ళ దగ్గర కాపీ కొట్టే అలవాట్లు మనకు లేవుగా. అవసరమైతే మనమే చాలా మంది చూపిస్తాం. అది రైట్ రంగం అనేది తర్వాత సంగతి తర్వాత కదా. మరిక ఈనాటి మన ఈ సందడిలో మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఇంటిలో మొగ్గగా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వైపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇంటిలో ఉంటేనేమో మొగ్గలా ఉంటుంది, బయటికి వెళితే పువ్వైపోతుంది, అది ఏమిటది? ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు జత చేసి వెంటనే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో నేను ఒక ప్రశ్న అడిగిన కదా, గుర్తున్నదా? ఇంటిలో ఉంటే మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వులా ఉంటుంది, ఏమిటది అని అడిగాను. మరి దానికి కాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి చూసేదా? హాయ్ అంటున్నారు మునిమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి. ఆన్సర్ ఇస్ అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, మీరు అడిగిన దానికి అడిగింది విన్నాను, నా ఆన్సర్ అంటూ పంపించేశారు. మంగళ గారి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు. రైట్ ఆన్సర్. హాయ్ గెడ్డం అన్కయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటూ ఫ్లవర్. కాదు గురువు గారు, నంద్యాల నుంచి పరుష. ఆన్సర్ ఇస్ తాళం చెవి అంటున్నారు. సారీ బ్రో, కాదుగా. తదుపరి పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేస్తారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం సందరే సందరికి స్వాగతం అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. రైట్ ఆన్సర్తో పెండియాల నాగేశ్వర్ గారు పంపించేశారు పుట్టపాకు నుండి. మిరియాల తిరుమలయ్య ఆండాలు గారు కలిపి. బట్ సమాధానం లేదండి అందులో. నెక్స్ట్ అన్వర్జీ అస్సలాంవాలేకుమ్ అంటున్నారు. వాలేకుమ్ అస్సలాం సార్, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్తో తదుపరి ఆర్జీ గారు, మీరు ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదండి అంటూ పంపించేశారు. సాంగ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. మీకు వినిపించే సాంగ్స్కి ఓకే, సూపర్ భయ్యా, పంపిద్దాం అట్లాగే చేద్దాం. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి పంపించేశారు. బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్తో నెక్స్ట్ చిమ్మలపాడు నుండి జ్యోతుల రాజారావు పంపించేశారు. రైట్.

నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమల యాండలు, రైట్ ఆన్సర్ పంపించారు. తదుపరి సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. తదుపరి పిఎస్ రంగారావు వేష్టాంబరం చెన్నై నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నంద్యాల పరుష పంపించారు వన్స్ అగైన్, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భారుముఖల నుండి సర్దార్ అన్వర్ గారు వస్తే ఆనందం, అందరికి ఆన్సర్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను సార్ అటు. రైట్ ఆన్సర్ భయ్యా మీరు పంపించింది, ఇంకంత అనుకోవడం దీనికి. తదుపరి సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచంద్ర హేమ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన పంపించేశారు కొమరం భీం నుంచి, రైట్ ఆన్సర్. అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రైట్ ఆన్సర్తో, సంధ్య ఫ్రమ్ నాగల్దిన నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు కుసుమాంబటి నగర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ని. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా మీరు పంపించింది కూడా. భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. సార్ మీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించేశారు కర్నూలు నుంచి, నజ్రీన్ నజీర్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్తో. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు సందడి సందడి. గణేష్ రాజు శ్రీవాస గట్ల కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్తో. తదుపరి కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెలి జయన్న, రైట్ ఆన్సర్ సార్. శివ శ్రీఫణి దేశాయిపాటి నుంచి, రైట్ ఆన్సర్. శుభమధ్యాహ్నం సార్ అంటున్నారు నంద్యాల నుంచి ఇస్మాయిల్, బట్ ఆన్సర్ ఇది భయ్యా. కాళ శ్రీవాస్ గారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను అండ్ కో ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో, బట్ వేర్ ఇస్ ద ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి, బట్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఇది భయ్యా, అదనమాట సంగతి. మరింతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఓకే, జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. అమర్నాథ్ మహమూద్ బాషా గుట్టబాలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు, రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి పంపించేశారు, భయ్యా ఇందులో సమాధానం రైట్ ఆన్సర్ ఇది భయ్యా, ఎక్కడా లేదే. ఓకే తదుపరి కాన్నూరు నుంచి తాతారావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్, అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, గొడుగు అంబ్రిల్లా. అవునండి, మన వాళ్ళందరూ 99.99% పంపించేశారు రైట్ ఆన్సర్ ఇంతకీ. అది ఎలా భయ్యా అంటారా, సింపుల్ బ్రో. ఇంట్లో ఉన్నప్పుడేమో దాన్ని ముడిచిపెడితే అది మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్ళక విచ్చుకోవడం ఏమవుతుంది, పువ్వులా గొడుగులా తయారవుతుంది, అదన్నమాట సంగతి. దెర్ ఈజ్ నో మ్యాజిక్, ఓన్లీ లాజిక్, అదన్నమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న, నామము ఉంది కానీ పూజారి కాదు, తోకుంది కానీ కోతి కాదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, నామము ఉంది కానీ పూజారి కాదు, తోకుంది కానీ కోతి కాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టడీ ఇంటూ వివిధ భారతి FM 101.3.

0: నీ పసి పసి బుగ్గలలో గిల్లి గింతలు పూస్తుంటే సెక్సీ ఫిగర్ ఆవో ఇధర్ కిసుమి కిసుమి కిసుమి కిసుమి కిసుమి కుక్కు పాప
1: హలో హలో

Block. Block, block.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తున్నదా? నామము ఉంది గాని పూజారి కాదు, తోక ఉంది గాని కోతి కాదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో కాళ్ళ శ్రీనివాస్ గారు పంపించారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. పెడర జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నమస్తే బుచ్చిబాబు గారు అంటూ, బుచ్చిబాబు గారు, హూ ఇస్ దట్ బాబు? ఓకే, నెక్స్ట్ శాంతి దగ్గర నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. కాదు, ఓకే, ఒక రైట్ ఆన్సర్ ఒక రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. దశగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెల్లి జయన్న గారు, రైట్ ఆన్సర్. మంగళగిరి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా సుబారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఏ సమాధానం కూడా ఉంటే బాగుండేది అయ్యా. ఓకే, నెక్స్ట్ అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గారి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి యశోద, రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, రైట్ ఆన్సర్తో, బట్ సమాధానం పేరు లేదు భయ్యా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మురహరి యశోద జానకి గారు. హాయ్ గెడ్డ మంకాయ అంటున్నారు బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్తో. తదుపరి అనంతపూర్ మస్తాన్ భాష పంపించేశారు, టెంకాయ కాదు భయ్యా. నెక్స్ట్ వెస్ట్ తాంబారం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో. తదుపరి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి టైలర్ కృష్ణ సంతోష్ గారు, రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి గారు, రైట్ ఆన్సర్. కుస్మ అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. నంద్యాల నుంచి పారుష, రైట్ ఆన్సర్. తదుపరి శివ శ్రీఫణి దేశాయపాటి నుంచి, రైట్ ఆన్సర్. మునమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. శవాన పెద్దగూడెం విలేజ్ వనపర్తి నుంచి, రైట్ ఆన్సర్. జయం భాషా గారు ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్స కొనపూర్ నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్ గారు వస్తే చక్కని పాటలతో నా రూటే వేరన్నట్టుగా ఉంటుంది, సూపర్ భయ్య, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, మీకు స్టేషన్ నమస్కారం అంటున్నారు. ఇంతకి భయ్య మనకి రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందా? ఇంత మెసేజ్లో మరి సమాధానం లేదండి భయ్య. ఓకే, నెక్స్ట్ నమస్తే సార్ అంటున్నారు జి వీరేంద్ర పటేల్ కుంకునూరు గ్రామం దేవరకొండ నుంచి, రైట్ ఆన్సర్తో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, లతా ఫ్రమ్ వ్యూర్ నుంచి, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో కలిపి అదనమాట సంగతి. సో మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఉడత, అవునండి. కావాలంటే నేను చెప్పిన ఆన్సర్ని ఒకసారి డీకోడ్ చేసుకోండి, సమాధానం మీకే తెలిసిపోతుంది, అది సమాధానం అనమాట. ఇక మరొక ప్రశ్న అడిగేస్తాను. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, నాలుగు కర్రల మధ్యన ఒక నల్ల రాయి ఏమిటది? నాలుగు కర్రల మధ్యన ఒక నల్ల రాయి ఏమిటది? ఈ ప్రశ్న కూడా ఈలోపు సమాధానం ఆలోచిస్తూ ఉండండి. మీకు తెలిస్తే 0866243814కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం తెలుగులో వార్తలు వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేస్తావు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీ సిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు

ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ది పనులు వేగవంతం చేసి నిధులను సకాలంలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. వెనుకబడిన తరగతుల గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు సబ్సిడీ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముక్త్ బిజిలీ యోజన కింద ఈ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జీవో నెంబర్ 58 జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్టంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కానున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్దిదారులకు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణలు నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి అని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: Bharti FM 101.3.
1: Oh, Sada.

వెల్బడి ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనము నామ సందడే సందడిలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నాలుగు కర్రల మధ్యన ఒక నల్లటి రాయి ఏమిటది అని. దానికి గాను మన మిత్రం పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో పెడన జోగరందరావు కాలనీ చెప్పల రాజు గారు రైట్ ఆన్సర్, అనంతపురం మస్తాన్ బాషార్ జాను ఆన్సర్ అంటూ పంపించేశారు గాలిపటం. గాలిపటం హౌబయ్యా కాదుగా. గుడ్ ఆఫ్టర్నూన్ అనవర్ గారు, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్ తో సూపర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలయ యాలగడ్డ నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెలి జయన్న గారు, ఇది కూడా రైట్ ఆన్సర్ కన్సిడర్ చేయొచ్చండి, బట్ ఓకే ఎందుకు కూడా లాస్ట్ చెప్తా. తదుపరి రాజన్న సిరిసిల్ల జిల్లా చీరల వంచ నుంచి వేముల పరశురాములు పద్మ గారు రైట్ ఆన్సర్. అన్వర్జీ, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. పవన్ కరీం నగర్ నుంచి రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి పింజాల దేశాయపేట నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామాల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించేశారు కంటి గుడ్డు అంటూ. కంటి గుడ్డు, కరిగుడ్డు, హౌబయ్య, దీని కాస్త డీకోడ్ చేయడానికి మనకి సంవత్సరాల తరబడి సమయం పట్టేలా ఉంది, అర్థం కావడం లేదు. ఓకే నెక్స్ట్. కర్నూలు జిల్లా గోనగుండు గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్స్. తదుపరి నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. నమస్తే సార్, కంటిపాప అనుకుంటున్నాను అంటున్నారు జి వీరేంద్రనాథ్ పటేల్ కుంకుడూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి. సార్ కంటిపాప ఎలా అవుతుంది సార్? నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి కనుగుడ్డు అనుకుంటున్నా అంటున్నారు, కంటిలో ఉండే నల్లని గుడ్డు, నాలుగు రెప్పల మధ్యన నల్లని రాయిలా కనిపిస్తుంది కదా సార్ అంటున్నారు. వావ్, కాకపోతే ఇటు రెండు ఉన్నాయి కదా సార్, అప్పుడు మధ్య రెండు ఉంటాయి కదా, మరి నేను ఒకటి నల్లని రాయి అని చెప్పాను కదా, అక్కడ రెండు నల్లని రాయిలు ఉన్నాయి కదా, కాబట్టి మీరు పంపించిన ఈ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్కి ఆన్సర్కి సంబంధం లేదు అదనమాట సంగతి. పిఎస్ రంగారు వెస్ట్ తంబరం చెన్నై నుంచి పంపించారు అదనమాట. తదుపరి సిహెచ్ వేణు జయంపు గ్రామం

నుంచి రైట్ ఆన్సర్తో. కలమందలపాడు గ్రామం నుంచి కాసీం ముత్తుజావలి గారు కాటుక అంటూ, కాటుకరుణులు వావ్, కాటుకరుణులు ఎంత బాగుంటాయి భయ్యా, కానీ అది రైట్ ఆన్సర్ అవ్వాల్సిన నెసిటీ లేదు కదా, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తదుపరి కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. గుబ్బల విజయలక్ష్మి గారు రామాపురం నుంచి రైట్ ఆన్సర్. ఎంత సింపుల్గా ఇచ్చారు సార్ మీరు ప్రశ్న, మీకు ధన్యవాదాలు. నా పేరు పూజారి ధనుంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి అనంతపురం జిల్లా అంటూ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ ఎలిఫెంట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి. ఎలిఫెంటా, హౌ భయ్యా, అంటే దానికి ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి మధ్యలో శరీరం అంతా పలకరుకుందామా, మరి ఎదురు తొండం కూడా ఉంది కదా భయ్యా, వెనకతో తోకుంది కదా, అప్పుడు ఆరు కాళ్ళు అవుతాయిగా. మనలాంటి వాళ్ళకి మనకు కొదవ లేదు భయ్యా, సూపర్ మనం. కమతం వెంకటలక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. శవానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపర్తి నుంచి రైట్ ఆన్సర్తో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు పంపించారు రైట్ ఆన్సర్తో. గణేష్ రాజు శ్రీవాత్స కొనపూర్ నుంచి రైట్ ఆన్సర్తో. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్తో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు సమాధానం రైట్ ఆన్సర్. తదుపరి జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గెడ్డ మంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్తో. ఆల్ సాంగ్స్ సూపర్ సార్ అంటూ సూపర్ సార్. నెక్స్ట్ కేదార్ వీరేష్ రాజోరి మండలం నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ హేమంత్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారెడ్డి రంగారావు సాగర్ చాందన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్తో. పెట్టిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు సూపర్ సార్ సూపర్ అంటున్నారు సాంగ్స్ అన్ని అండ్ రైట్ ఆన్సర్తో కలిపి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్తో. చార్మినార్ ఫ్రమ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. ఓహో చార్మినార్ అనుకుంటున్నారా మీరు, కాదు భయ్యా చార్మినారు. భవన్ సాయి విజయవాడ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. హాయ్ అన్వర్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా, ది ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. అమర్నాథ్ మహబూబ్ బాషా బెట్టకాలం మీరు ఆల్రెడీ ఇందరు పంపించారు కదా భయ్యా, ఒక ప్రశ్నకు ఒకసారి సమాధానం భయ్యా, అదని మన సంగతి ప్రస్తుతంగా మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. తదుపరి పిఎస్ రంగారావు వెస్టాంబర్ నుంచి వన్స్ అగైన్ పంపించేశారు, ఇప్పుడు కాస్త సరి చేసుకుంటూ, బట్ ఒకరికి ఒక్కసారి మాత్రమే అవకాశం భయ్యా. షమీనా పంపించేశారు రైట్ ఆన్సర్తో. తనకరాఫ్ పెట్టడం నుంచి రైట్ ఆన్సర్తో. క్వశ్చన్ ప్లీజ్ సార్ అంటూ సూపర్ భయ్యా, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చి క్వశ్చన్ అడిగారు చూసారా, దగ్గర దగ్గర 20 నిమిషాల ముందు చెప్తాను భయ్యా క్వశ్చన్ని, బట్ అడిగారు చూసారా అద్భుతం. నాలుగు కర్రల మధ్యన ఒక నల్లరాయి ఏమిటి అది అని ఇప్పుడు మీకు పంపించే ఛాన్స్ కొలేదుగా, ఎందుకంటే ఇప్పుడు నేను సమాధానం చెప్పేస్తానుగా. కలమందలపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావరి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. మునమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి పంపించేశారు, క్లూ ఇవ్వండి అంటూ. క్లూ క్లూ క్లూ ఎలా ఎలా ఎలా ఇవ్వాలి, ఎవరంగా డైరెక్ట్ రైట్ ఆన్సర్ చెప్పేస్తాను భయ్ నేను, యూ డోంట్ వరీ, అదన మన సంగతి. ఇంతకి ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే పలక స్లేట్ అదనమాట సంగతి. అరే అరే ఈ గ్యాప్లో మళ్ళీ పంపించారు మన వాళ్ళు. సత్యనారాయణ గారు పంపించారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు రైట్ ఆన్సర్ని. దీనితో పాటు మరొక సమాధానం కూడా ఉన్నది, లవంగం క్లో. లవంగం కూడా పై నాలుగు తలకాయలు ఉంటాయి కదా, అదనమాట సంగతి. కాకపోతే కొద్దిమంది అది కూడా అనుకుంటారు కాబట్టి చెప్పారనమాట. బేసికల్గా అయితే పలకాయలతో రైట్ ఆన్సర్ అది విషయం. మరి ఇప్పుడు నెక్స్ట్ మరొక ప్రశ్న కొంచెం జాగ్రత్తగా వినాలే. ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, ఫార్మసీ వాడు ఏమమ్ముతాడు? ప్రశ్న మరొకసారి, ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మసీ వాడు ఏం అమ్ముతాడు? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయరా. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ్ సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా భయ్యా, గుర్తున్నదా? ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మర్ సి ఏమి అమ్ముతున్నాడు అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెక్కడి నుంచి మనం కేదార్ వీరేష్ పంపించేశారు రాజోల్ మండలం నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములు పరశురాములు పద్మగారు పంపించేశారు అరటి పళ్ళు అంటూ, ఎలాగండి అది? తర్వాత కలమందపాడు గ్రామం నుంచి కాసెం ముత్తుజావలి అరటి పండ్లు అంటూ, హౌ బయ్యా? మలాంబి కర్నూలు నుంచి పంపించేశారు బాలాజీనగర్ నుంచి బనానాస్ అంటూ, కాదుగా. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు బనానాస్ ఆర్ మూసంబి అంటూ. భయ్యా మీరు ఇంగ్లీష్లో స్టైలిష్గా పంపించారు కానీ రెండు రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు పంపించేశారు స్వరూప రెబ్బన్న కొమరం భీం డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాస్ గారు పంపించేశారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి అరటి పండ్లు అంటూ, అరటి పండ్లు బాగుంటాయండి కాకపోతే అమ్మట్లేదు ఆయన మరి. లతా ఫ్రమ్ వయ్యూర్ నుంచి, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించేశారు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. పెట్టిన జోగరంధరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు మీ ప్రశ్నకు నా సమాధానాలు అంటూ, రైట్ ఆన్సర్ పంపించేశారు బిజిలి వెంకటేష్ శ్యామల గారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి. తదుపరి ముండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర రాజ్కుమార్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఆల్సో నో ప్రాబ్లం, మీరు ఎలాగో ఆన్సర్ చెప్పేస్తారు కాబట్టి. సరే భయ్యా ఇంతకీ ఎవరుకున్నా రైట్ ఆన్సర్ ఏది? ఓహో పైన పెట్టారా, రైట్ ఆన్సర్ భయ్యా మీరు అనుకున్నదే. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు యాపిల్స్ అండ్ మ్యాంగోస్ బోత్. ఓహో రెండు అమ్ముతాడా, మంచిది భయ్యా. అంటే ఆప్షన్ సి వాడికి ఆప్షన్ 2 ఉన్నాయన్నమాట, అయితే అద్భుతం భయ్యా, కాకపోతే రెండు వాడు చేయట్లా. నెక్స్ట్ పవన్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, భవానీ ఫ్రమ్ విజయవాడ నుంచి బనానాస్ అంటూ, కాదుగా. మునమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందని అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. తదుపరి దస్తగిరి సంధ్య కడప జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. వాలోజ్ గోపాలకృష్ణమాచారి నాయుడుపేట నుంచి పంపించేశారు. ఏం పంపించారు భయ్య ఇందులో ఆన్సర్ అయితే లేదే. నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను పంపించేశారు గ్రేప్స్ అండ్ బనానా అంటూ. గ్రేప్స్ అండ్ బనానాస్ చాలా బాగుంటుంది భయ్య, ఫుడ్ తిన్న మన సయ్యి తినేచ్చు, కాకపోతే వాడు ఎమ్మట్లేదే. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు పంపించారు కందకాయపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. షబానా పెదగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపర్తి నుంచి, రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో. తదుపరి నిమ్మకాయలు అమ్ముతుంటాడండోయ్ అంటున్నారు కాజా గ్రామం నుండి సందం జగదీశ్వరరావు లక్ష్మి గారు, కాదుగా. సమ్మర్ అయిపోయింది కదండి, గిరాకీ లేదని అమ్మట్లేదు ఇప్పుడు. కనకారావు గారు పంపించారు పెడల నుంచి, రైట్ ఆన్సర్. ఫన్నీగా ఆలోచిస్తే వీళ్ళిద్దరూ పండ్లు అమ్ముతున్నారు కాబట్టి రైతు సి యాపిల్ జ్యూస్ లేదా మామిడి తండ్రి అమ్మితే బాగుంటుంది, అప్పుడే ముగ్గురు కలిసి ఒకే మార్కెట్లో మంచి బిజినెస్ చేసుకోగలరు అంటున్నారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. మీ ఆలోచన చాలా చూడముచ్చటగా ఉందండి, వీరైతే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను, కాకపోతే మన మాట వినేలా లేరాళ్ళు కాబట్టి మన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తదుపరి అనంతపురం నుంచి నవోదయ కాలనీ ఇమాం బి అక్తర్ పంపించేశారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ గ్రేప్స్ అండ్ బనానాస్ అంటూ. చాలా అద్భుతంగా పంపించారండి, కానీ రెండు కాదు. ఏంటో భయ్య మరి ఇంతకీ ఇంకేం పంపించారు మన వాళ్ళు.

వెల్ ఫ్రెండ్స్, ఇంకా మన వాళ్ళు పంపించారు చాలా సమాధానాలు. ఏం పంపించారంటే, హాయ్ సార్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్, బట్ ఇక్కడ పేరు లేదు భయ్యా. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయత్ అల్లా గారు పంపించారు.

అమరుడ నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ అంటూ పంపించేసే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్తో, అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు. ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మ్యాంగోస్ అమ్ముతున్నాడు. రైట్ ఆన్సర్ భయో, సూపర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు నిమ్మకాయలు అంటూ. నిమ్మకాయలు మొన్న సమ్మర్ దాకా అమ్మినట్టు ఉన్నాడండి, ఇప్పుడు అమ్మట్లేదే, ఇప్పుడు కొంచెం వేరేగా ఆలోచించాడు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. శివ శ్రీఫణి పింజాల పంపించేశారు రైట్ ఆన్సర్ దేశేపేట నుంచి. హాయ్ మువ్వల కోటేశ్వర పోలవరం నుంచి. చపోటా, సపోటా ఉంటుంది భయ్యా, జ్యూస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, కాకపోతే మనం మాట వినలేదు వీళ్ళు, అందుకే అది అమ్మట్లేదు. రాజోల నుంచి బోరెలి జయనగర్ పంపించేశారు రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్థానరావు పెద్దమస్థానరావు గారు రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి బాలాజీనగర్ టు ఆన్సర్ ఇస్ గ్రేప్స్ అంటూ. ద్రాక్షాలు, ద్రాక్షాలను పెట్టారు కానీ అవి పచ్చ ద్రాక్షాలా లేదంటే నల్ల ద్రాక్షాలు పెడితే ఇంకా బాగుండేదండి, ఏదైనా కానీ రాంగ్ ఆన్సరే. తదుపరి గణేష్ రాజు శివాత్స కొనపురించి పంపించేశారు జామ అంటూ. జామకాయలు వావ్, దాన్ని చక్కగా నాలుగు ముక్కలు కోసి ఉప్పు కారం వేసుకుని అద్దుకొని తింటే భయ్యా అద్భుతంగా ఉంటుంది భయ్యా, కాబట్టి ఈ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించేశారు ఏమీ అమ్మడు అంటూ. ఏమీ అమ్మకపోతే అక్కడే ఎందుకు ఉంటాడు అంటే, వాడు ఏదో అమ్ముతున్నాడనే కదా, అదేంటి నేను తర్వాత చెప్తాను, ఇంతకీ ఇప్పుడు మీకు తెలియదు అనమాట. అయితే నెక్స్ట్ వరంగల్ పైడిపల్లి నుంచి శంకర్ పంపించేశారు రైట్ ఆన్సర్. చీమర్పాడు నుంచి జ్యోతుల రాజావారు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల నుంచి చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ గారు. భయ్యా ఒక్కొక్కసారి అవకాశం భయ్యా. తదుపరి జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఐఎమ్ రాజు విశాఖపట్నం నుంచి. అక్కయ్యపాలెం జగ్గారావు బిరిజి. భయ్య కరెక్ట్గానే సమాధానం ఇది భయ్య ఇందులో. వాళ్ళిద్దరూ అమ్మిన వాటిని కవర్స్లో వేస్తున్నాడు. ఓ కవర్స్ వేస్తున్నాడా, అలా చేయాలంటే దానికి షాప్ పెట్టుకోవాలి భయ్యా, సూపర్ భయ్యా, అంతే తప్పులేదు, మనమంతా ఒకే ఒక్కలేమే భయ్య మనమంతా. ఏ యాపిల్ బి బట్ట బత్తాయిలు సి దానిమ్మలు క్యారెట్ చింతకాయలు. వావ్ ఇన్నమ్మే ఆప్షన్ ఉందా చిచ్చి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని తెలియక ఒకటి అమ్ముతున్నాడండి. చచ్చా చెప్తాను భయ్య ఖచ్చితంగా, మీ ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది, పేరు లేదు కాకపోతే ఇందులో. తదుపరి పిఎస్ సంగారావు గారు విష్ణాంబరం నుంచి మళ్ళీ పంపించేశారు ఆరెంజెస్ అంటూ. ఆరెంజ్ జ్యూస్ బాగుంటుంది కానీ అలసిపోయినప్పుడు ఇస్తారండి ఆయనకు కూడా, కాకపోతే ఇది అమ్మడంట ఆయన. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు దానిమ్మ అంటూ. దానిమ్మ జ్యూస్ బాగా తాగితే రక్తం బాగా పడుతుందంటారండి, కాకపోతే దీనికి దానికి ఏ సంబంధం లేదండి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రాజోల నుంచి భర్త పంపించేశారు హాయ్ బ్రో జాంపండ్ అమ్ముతారంటూ. జాంపల్ జాంపలాయ్ కానీ కాదుగా భయ్యా. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు బాగున్నారా, రామ్మల్లకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ యాపిల్స్ అండ్ మ్యాంగో అమ్ముతాడంటూ. మరి యాపిల్స్ అండ్ మ్యాంగో అమ్మాలంటే అలా పక్కన పెట్టుకోవాలా, బెలంటోళ్ళు ఎక్కువ ఉంటే నాకు పంపించి నేను తీసుకుంటా, కాకపోతే ఆయన అమ్మడట, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తదుపరి హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటున్నారు. బనానా కానీ దానిమ్మకాయ కానీ అమ్ముతారంటున్నారు. సార్ మన ఊర్లో బాగుంటాయండి బనానాస్, కొంచెం బ్లాకిష్గా వస్తే బూజు బూజు వచ్చినట్టు చాలా బాగుంటాయి అక్కడి, కాకపోతే ఆయన ఏమనంటున్నాడండి అవి ఎంత బాగున్నా కూడా. నెక్స్ట్ తరుపతి నారింజ అమ్ముతారండోయ్ అంటున్నారు. కాదుగా అండి, అబ్బే నేరేడు పండ్లు అమ్ముతారండోయ్ గౌస్ భాష అంటున్నారు కార్లపూడి నుంచి. నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, కాకపోతే ఆయనకి అవి నచ్చవట, కాబట్టి అవి కూడా అమ్మట్లేదు. తదుపరి కొండపల్లి నుంచి అనంతపురం జిల్లా నాగేశ్వరరావు చంద్రకళ గారు పంపించేశారు నేరేడుపల్లి అమ్ముతారండోయ్ అంటూ. అవి నేరేడుపల్లి నచ్చవంటే అండి, నేను చెప్పాను అమ్మని. చిన్న అమ్మాయి పంపించారు మిర్యాలగూడ గుడ నుంచి. భయ్యా ఎలా ఉన్నావు భయ్యా అంటూ. సూపర్ భయ్యా, మీరందరూ బాగుంటే నేను ఎందుకు బాగున్నాను, సూపర్. నెక్స్ట్ నాసిక్క వేణు దేశాపేట నుంచి పంపించేశారు చింతపండు. అన్ని పండ్ల రసంలో కన్నా గొప్ప రసము పండు చింతపండు రసము, కాబట్టి ఈ గొప్పతనం నేను ఆయన చెప్పానండి, కాకపోతే ఆయన నచ్చదంట అవనన్నాడు, అదనమాట సంగతి. సో మన వాళ్ళందరూ బాగా ప్రయత్నించి అలసిపోయి తొలసిపోయి ఉన్నట్టున్నారు, కష్టపడకండి భయ్యా. నేను చెప్తా రైట్ ఆన్సర్ ఏంటంటే, ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మసీ వాడు ఏమమ్ముతాడు భయ్యా, మెడిసిన్స్ అమ్ముతాడు కదా, ఎందుకంటే ఫార్మసీ వాడి పని అదే కదా, ట్యాబ్లెట్లు మందులు అమ్మడం, అదనమాట సంగతి. సో ఇప్పుడు చెప్పండి భయ్యా ఒక్కసారి మనం పంపించే సమాధానానికి ఇక్కడ ఉన్న సమాధానానికి ఎంతవరకు

తక్కువ సాపేక్షం ఉన్నదో? అద్భుతం భయ్యా. అందుకే మనలాంటి వాళ్ళమందరం ఒక జట్టుగా ఉండాలి, లేకపోతే మనలాంటి వాళ్ళు గొప్పదని బయట తెలీదు. ఎనివే, నేను కూడా మీలాగే ఫస్ట్ షాక్ అయ్యాను, ఇప్పుడు మీరందరూ చూసిన తర్వాత ఆనందపడుతున్నాను, అదనమాట సంగతి. సో ఇంత కష్టపడ్డారు కదా, మరి మీకోసం ఒక మంచి పాట వేస్తాను, ఈ పాట విని ఎంజాయ్ చేద్దాం భయ్యా. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: పోయినట్టే.
1: అరే అరే రే లోపరా జాయ్.
2: అయ్యా
1: ఏం చేస్తున్నావురా?
2: వస్తున్నానయ్యా.
1: కమ్మానైసే.
2: అయ్యా వస్తున్నానయ్యా వస్తున్నానయ్యా.
1: వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు?
2: అయ్యా తమరు గురించి పాడుతున్నాడయ్యా.
1: నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు పని చేయరా.
2: అయ్యా
1: వాళ్ళాక పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు.
2: నేను అయ్యా
1: పాడమ్మా.
3: నువ్వు కొట్రాయ్యా.
2: ఏందయ్యా కొట్టేవట్ట?
1: తిడుతున్నావుంట్రా.
2: అది కదా ఏదో ఫ్లోలో.
1: ఆగు, అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పని చెయ్యి, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా మీడియంగా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా.
2: ఈసారి చూడయ్యా.

0: ఆ తర్వాత
1: తర్వాత ఏంటి
0: కొట్టావు అన్న ఈ మూమెంట్ చూడన్నా అన్న మా దిది అరే మూమెంట్ మార్చరా మూమెంట్ మార్చు

0: అయ్యా, మీరు దేవుడయ్యా.
1: మరి కొట్ట.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఇదండి ఈనాటి సందడి సందడి. మనమంతా మన మెదడుకు బాగా పదును పెట్టి, బాగా మెరుగుపెట్టి మనదైన సమాధానాలని అలా పంపిస్తూ వచ్చారు. ఆ సమాధానాలకి సమాధానం కూడా వచ్చేసిందనమాట, అదనమాట సంగతి. సో ఇక ఈనాటి సందడి సందడికి నేను ఇక బై బై చెప్పేస్తున్నాను. మరి ఇక మనమంతా తర్వాత కలుసుకుందాం తర్వాత కార్యక్రమం వివిధాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఉండండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3. Get them.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సమాయత్తమవుతుంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2002-2005 ఓటర్ల జాబితాలను అనుసంధానించే క్రమంలో ఎన్యూమరేషన్ల ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను జులై 21వ తేదీన

వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పార్వతీపురం, అన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వారి ఆలయాల్లో జూలై 17 ఆనివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ త్రైమాసిక సమావేశాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి సమగ్రాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత కృత నిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టిఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:05. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ సెలబ్రిటీ వారు నటించేటువంటి చిత్రాల్లోని పాటలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధ కార్యక్రమంలో ఒక హీరోగా మన హీరో శ్రీకాంత్ గారు వారు నటించినటువంటి చిత్రాల్లోని పాటలను వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి శ్రీకాంత్ గారు నటించిన చిత్రాల్లో ముందుగా మీకోసం వస్తున్న పాటలు ఎగిరే పౌరమ, వినోదం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.
1: This is the rhythm of the life.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా ఒక మంచి ఉపయోగకరమైన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కూడిన టాపిక్ మీకోసం తెచ్చాను. చాలా మందిలో బెలీ ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనికి కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనండి, లేదా ఇంకే కారణం వల్లన్నా ఇది కావచ్చు. బట్ వి ఆల్ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఎందుకంటే బెలీ ఫ్యాట్తో ఎన్నో రోగాలు వస్తాయంట. ఆల్ ద డిజీజెస్ స్టార్ట్ ఫ్రమ్ ద స్టమక్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటారు. ఓవర్ వెయిట్ తో ఉన్న వారికి బెలీ ఫ్యాట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉండడం వల్లే ఈ సమస్య వస్తుంది. కొందరు తినడం వల్ల లావ్ అయితే, కొందరికి తినకపోయినా ఈ సమస్య ఉంటుంది. తినడం, బరువు పెరగడం గురించి ఆలోచిస్తే కొంతమంది ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ తినడం వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఇది బెలీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. బెలీ పెరగడానికి నాలుగు కారణాలు చెప్తారండి. వీటిని అదుపులో పెట్టుకుంటే బెలీ తగ్గుతుంది, రెగ్యులర్ గా చేస్తే బెలీ ఫ్యాట్ తగ్గిపోతుంది. మరి అదేంటో విందామా? ఆ ఫోర్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇన్సులిన్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్, ఎస్ట్రోజెన్ హార్మోన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. కణాలకు ఎక్కువ ఇన్సులిన్ అందినప్పుడు అవి సున్నితంగా మారుతాయి. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. దీన్ని కరిగించకపోతే కొవ్వుగా మారుతుంది. అందుకే ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు కూడా నార్మల్ గా ఉండాలి. శారీరక శ్రమ లేకపోవడం, కూర్చొని ఉండడం, నిద్రపోవడం వల్ల బెలీ ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు యాక్టివ్గా ఉండాలి.

కార్టిజాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని పెరుగుదల ఇన్సులిన్ నిరోధకత కొవ్వు పెరగడం వల్ల ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ వల్ల ఎస్ట్రోజన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది కొవ్వుని స్టోర్ చేస్తుంది. పెళ్లి తగ్గేందుకు కొన్ని చేయాలి. అవేంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ ఫుడ్స్, షుగర్స్ ఇలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఆహారంలో లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ని చేర్చండి. ఆల్కహాల్, కెఫైన్ కి దూరంగా ఉండండి. ముఖ్యంగా రాత్రి 11 నుంచి తెల్లవారు 4 గంటల వరకు, అంటే దాదాపు 7 నుండి 9 అవర్స్ పాటు నిద్ర చాలా ముఖ్యం. రోజుకి 30 నిమిషాల పాటు, వారానికి 4 నుండి 5 రోజులు వర్కౌట్ చేయండి. ఇందులో కార్డియో స్ట్రెచెస్ ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి, అల్లం, గుమ్మడి గింజలు, గోధుమ గడ్డి, ఫ్యాటీ ఫిష్, నల్ల మిరియాలు, పసుపు వంటి ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోండి. వీటితో పాటు లివర్, కడుపుని క్లీన్ చేసేందుకు ప్రీబయాటిక్ ఫుడ్స్ ని తీసుకోండి. పొట్ట చుట్టు కొవ్వు ఎక్కువగా ఉంటే ఒకరి ఆహారంలో మార్పు రావడంతో పాటే మరికొన్ని ఆరోగ్య సమస్యల మీద కూడా ప్రభావం ఉంటుంది. శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం కన్నా పొట్ట చుట్టూ కొవ్వు ఉండటం కాస్త ప్రమాదమే. దానివల్ల గుండెపోటు, డయాబెటీస్, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మన అవయవాల చుట్టూ ఉండే కొద్దిపాటి కొవ్వు రోజువారీ శరీర పనితీరుకు సహాయపడుతుంది, కానీ అది మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదమే. అయితే ఎన్ని చేసినా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడంలో ఎలాంటి ఫలితం లేదని బాధపడుతున్నారా? అయితే ఉదయాన్నే, ఎర్లీ మార్నింగ్, లేదా డెఫినెట్ గా మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు ఈ పనులు చేసి చూడండి. మార్పు తప్పకుండా కనిపిస్తుంది. బట్ డూ ఫాలో ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఉదయం నిద్ర లేవగానే ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు తాగండి. దాంట్లో కాస్త నిమ్మరసం కూడా పిండుకొని తాగడం ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల జీవక్రియ వేగం పెరుగుతుంది. ఈ తాజా పానీయం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించే డీటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది. దానివల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వేరే సమయం కన్నా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. వేగంగా నడవడం, యోగా చేయడం, ఏదైనా చేయొచ్చు. ఉదయాన్నే శరీరం కదిలించడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, కొవ్వు ఆక్సీకరణ చెందుతుంది. ఉదయాన్నే కనీసం అట్లీస్ట్ 1/2 అవర్ మీరు వాక్ చేయండి, బ్రిస్క్ వాక్ చేయండి, జాగింగ్ చేయండి. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పై ప్రభావం ఉంటుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఉదయాన్నే ఆమ్లెట్ తినండి, బాయిల్డ్ ఎగ్స్ తినండి, యోగర్ట్, ప్రోటీన్ స్మూతీ లాంటివి తినాలి. ప్రోటీన్స్ అరగడానికి ఎక్కువ శక్తి అవసరం. దానివల్ల ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అలాగే రోజు మొత్తంలో ఏదైనా తినాలనే కోరికను కూడా తగ్గిస్తాయి. మీరు చూడండి, మంచి ఎగ్స్ వేసుకొని హ్యాపీగా ఒక థిక్ ఆమ్లెట్ చేసుకొని తింటే మీకు మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కాదు, తినాలనిపించే ఈ హంగర్ ప్యాంగ్స్ ఉండవు. అదే ఫుల్ రిచ్ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నారనుకోండి, తిండిగా ప్లేట్ నిండి అన్నం పెట్టుకొని తిన్నా, ఓ 4 రోటీలు సాదాగా పచ్చడితో తిన్నా, దోశలు తిన్నా, కాసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది, నిద్ర మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే యాక్టివ్గా కూడా ఉంటారు, ఆకలి కూడా వేయరు. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనే విషయాలను మనకు కొంచెం అవేర్నెస్ తో చూసుకోవాలి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ మెల్లగా నములుతూ తినడం వల్ల ఆహారం మీద శ్రద్ధ పెరుగుతుంది. శరీరం ఆకలిని అర్థం చేసుకుంటున్నాం. అవసరమైనంత తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కాస్త తగ్గించుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ తింటే ఎంత తింటున్నామో కూడా తెలియదని గమనించండి. సో అవాయిడ్ యువర్ ఫోన్ వైల్ యూఆర్ ఈటింగ్. మార్నింగ్ ఫుడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ చేర్చుకోవడం వల్ల మీ డైట్ లో ఇలాంటివి కొన్ని కొన్ని మార్పులు, అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ పెరుగుతుంది, దాంతో వెయిట్ తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక స్ట్రెస్ బరువు పెరిగేలా చేస్తుంది. దీని ఇంపాక్ట్ పొట్ట చుట్టూ ఫ్యాట్ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే డైలీ మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఇవన్నీ ఏదో చెప్తున్నారు వింటున్నాం అనే కాకుండా నిజంగా ప్రాక్టీస్ చేయండి. దట్ నాట్ వెరీ డిఫికల్ట్. ఏదో పెద్ద రొటీన్ లాగా, ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా అనుకోద్దు. ఇట్స్ వెరీ సింపుల్. లేవగానే నిమ్మరసంతో కూడిన వాటర్ తాగండి, ఫ్రెష్ అయిపోతారు. మార్నింగ్ లేస్తారు కదా, వాక్ చేస్తూ ఉండండి, ఒక దగ్గర హాయిగా కూర్చొని చక్కగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకొని కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఇలా స్లోగా చిన్న చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటూ హెల్త్ మాడిఫై చేసుకుంటూ వెళ్ళండి. బరువు నియంత్రణలో నిద్ర పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర లేని వల్ల హార్మోన్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు వస్తాయి, ఆకలి పెరుగుతుంది, కొవ్వు ఎక్కువగా చేరుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు కూడా చేయాలి, అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతారు. ఆ మార్గాలు ఏమిటో చూద్దాం. ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ చేతంతో చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం తెలుసా మై డియర్ ఫ్రెండ్స్.

0: దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైస్, మసాలాస్, వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా పెరిగిపోతుంది. ఫ్లూయిడ్స్ కంటే ఫుడ్ పై దృష్టి ఎక్కువ పెడతాము. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్ గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఏం తేలిందంటే, ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రోజు ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీనివల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పెరగడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది ఒకరి రూపాన్ని, శరీరాకృతిని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగా అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది యుక్త వయసులో ఉన్నవారు కూడా పెరిగిన పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ముందుకు పెరిగిపోతున్న పొట్టకు అడ్డుకట్ట వేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు రావడం లేదు. కొంతమంది సన్నగా, స్లిమ్గా ఉన్నప్పటికీ పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇలా ఉండటం ద్వారా నడుము చుట్టూ కొలత పెరుగుతుంది. సన్నగా ఉండి అధిక బరువు లేనప్పటికీ కూడా పెరిగిన పొట్టతో ప్రమాదమే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. దీని ద్వారా హృదయ సంబంధ వ్యాధులు, Type 2 diabetes, మెటబాలిక్ సిండ్రోమ్, లివర్ డిజీజ్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే పొట్ట భాగంలో కొవ్వుని కరిగించడమే ఏకైక మార్గం. ఆరోగ్యకరమైన జీవనశైలి చర్యలను అనుసరించండి. దాని ద్వారా నెమ్మదిగా, స్థిరంగా పొట్టను తగ్గించుకోవచ్చు. మీ నిద్ర వేళలను సవరించండి. పోషకాహారమైన అల్పాహారం తీసుకోవడం, ప్రతిరోజు 30 నిమిషాల వ్యాయామం చేయడం వంటి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ అలవాట్లు కలిగి ఉండటం ద్వారా మీరు చాలా త్వరగా పొట్టను తగ్గించుకోవచ్చు. తగ్గిన పొట్ట మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇవే నియమాలను ప్రతిరోజు అనుసరించండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు రెడ్యూస్ బెలీ ఫ్యాట్, ఎందుకంటే దాని నుండి అన్ని రోగాలు అనుకున్నాం కదా, దాన్ని తగ్గించేద్దాం. ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిద్దాం. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ విత్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522209. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್.
1: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు పిల్లలు బడికి పెద్దలు పనికి రూపకం వింటారు.

ఆకాశవాణి పిల్లలు బడికి పెద్దలు పనికి రూపకం వింటారు. రచన శ్రీమతి వి పార్వతీదేవి, నిర్వహణ డాక్టర్ వి పోతన్న. వినండి పిల్లలు బడికి పెద్దలు పనికి రూపకం.

0: అది ఒక చిన్న పల్లెటూరు. చక్కటి వాతావరణం, ఏపుగా పెరిగిన చెట్లు, వాటిపై పక్షుల కిలకిలారావాలు. గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు మొదలైన పశు సంపద ఉంది. ఆ ఊరు చుట్టుప్రక్కల మెట్ట పొలాలు, తడి పొలాలు ఉన్నాయి. ఆ పల్లె చూడటానికి ముచ్చటగా ఉంది. ఆ ఊరిలో పాఠశాల ఉన్నప్పటికీ బడికిపోని చిన్నారులు చాలామంది ఉన్నారు. ఆ పిల్లలకు కూడా పలకాబలపం పట్టించాలని, అక్షరాలు దిద్దించాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీధర్, లలిత చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. కొంత ప్రగతి సాధించారు. కానీ ఇంకా సుమారు 40 మంది పిల్లలు రకరకాల కారణాల వల్ల పాఠశాలకు రావటం లేదు. వాళ్లల్లో 18 మంది పిల్లలు అసలు బడిలోనే చేరలేదు. 22 మంది పిల్లలు బడిలో చేరినప్పటికీ కొంతకాలం బడికి రావడం, మధ్యలో మానివేయటం, మళ్లీ రావటం, మళ్లీ మానివేయటం, చివరకు అసలు రాకుండా పోవటం జరిగింది. కొంతమంది 1వ తరగతిలో, మరికొంతమంది 2, 3, 4 తరగతులలో కూడా బడి మానేశారు.
1: ఇలా బడి మానేసిన వారు కొంతమంది కూలి పనులకు పోతున్నారు. మరికొంతమంది బర్రెలు, గొర్రెలు కాయడం, హోటల్, కారు, సైకిల్ షెడ్లలో పనిచేయడం. ఇంకొంతమంది చెత్త కుండీల దగ్గర వీధులలో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇనుప వస్తువులు సేకరించి అమ్ముకోవడం చేస్తూ అర్ధాకలితో దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే పత్తిచేలలో, పూలతోటల్లో పనివాళ్లుగా జీవితం గడుపుతున్నారు. ఇంకొంతమంది బీడీలు చుడుతూ, ఇళ్లలో పాచిపనులు చేస్తూ తిండికి, బట్టకు, ఆరోగ్యానికి కరువై దీనంగా బ్రతుకుతున్నారు. ఇకపోతే కొందరు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పటికీ ఆడపిల్లకు చదువెందుకని పసిపిల్లలను ఎత్తుకోడానికో, ఇంటి పనులు, వంట పనులు చేయడానికో పరిమితం చేస్తున్నారు.
0: ఇలాంటి పరిస్థితి ఈ గ్రామంలోనే కాదు, మన రాష్ట్రంలో, మన దేశంలోని అనేక గ్రామాలలో, పట్టణాలలో, చిన్న పెద్ద నగరాలలో కూడా ఉంది. ఈ పరిస్థితులను తగ్గించటానికి, అందరికీ విద్య ఆశయాన్ని సాధించటానికి మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాలలో ఉపాధ్యాయులే కాకుండా ఊరి పెద్దలు, ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములై పిల్లలందరూ చదువుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చదువు పిల్లల భవిష్యత్తును కాపాడుతుందని, ప్రభుత్వం కల్పించిన వసతులను, ప్రోత్సాహకాలను వివరించి పిల్లలందరూ చదువుకోవటానికి కృషి చేస్తున్నారు.
1: ఈ ప్రయత్నంలో భాగంగా అధికార బృందం ఒకటి ఆ పల్లెకు వచ్చి రచ్చబండ దగ్గరి సమావేశంలో పాల్గొంటున్నారు. అప్పటికే రచ్చబండ దగ్గరికి ఊరి పెద్ద నరసింహయ్య, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లలిత, శ్రీధర్ వచ్చారు. వీళ్లే కాకుండా ఆరోజు ముఖ్యంగా పిలువబడిన బడికిరాని పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు, ప్రక్క ఊరిలో ఉన్న బ్రిడ్జి పాఠశాలలో చదువుతున్న కొంతమంది పిల్లలు కూడా అక్కడికి చేరారు. ఆ కార్యక్రమంలో ఏం జరుగుతుందో.

0: ఉంది ఈ రోజు నాకు ఏ
1: వండొచ్చిన
0: వస్తుంది డాక్టర్ గారు వస్తారు ప్రెసిడెంట్ గారు వస్తారని ఎంతసేపు అయ్యాక నేను చిరంజీవి ఫస్ట్ సినిమా కూడా ఇంతసేపు ఉండలేదక్క
2: ఒన్నొన్నో కారు వచ్చిందన్నో సర్పంచ్ గారు కారు వచ్చిందన్నో అందరూ వచ్చేసిల్లేమ్మా ఎంతసేపు కూర్చోండి అందరు వచ్చేసిల్లేపో
3: వచ్చేసిల్లాయను. నా పేరు నరసింహయ్య, నేను గ్రామ సర్పంచ్ అన్న సంగతి మీకందరికీ తెలుసు. నా మాట విని మీరంతా ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. మిమ్మల్ని ఎందుకు పిలిపించానో మీకు పూర్తిగా తెలియదు. ఆ సంగతులన్నీ మన ఊరి ఉపాధ్యాయుడు శ్రీధర్ సార్, లలితమ్మ టీచర్, ఇలా పెద్దోళ్ళందరూ మీకు చెప్తారు.

మిమ్మల్ని ఎందుకు పిలిపించానో మీకు పూర్తిగా తెలియదు. ఆ సంగతులన్నీ మన ఊరి ఉపాధ్యాయుడు శ్రీధర్ సార్, లలితమ్మ టీచర్, ఇలా పెద్దోళ్ళందరూ మీకు చెప్తారు.

0: ఏముంది? మన ఊరి సారు మా పిల్లల్ని కూడా బడిలోకి రమ్మంటున్నాడు. పంపాల వద్దో మాకు తెలుదా ఏంది? మా పిల్లలు మా ఇష్టం. బడిలోకి పంపితే గొర్రెలు ఎవరు మేపుకు రావాలా, పశువులు ఎవరు కాసుకురావాలా? ఇంతకు ముందే టీచరమ్మ సారు మా పిల్లల్ని కూడా బడిలోకి పంపించండి అని చాలా సార్లు చెప్పినారు. మాకు అబ్బదని అప్పుడే చెప్పినాం కదా, ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ ఏంటికి పిలిపించాలా? ఈ పొద్దు బంగారం లాంటి కూలిబాయా.
1: అంతే కదా, చిన్నమ్మ చెప్పింది రైటు. పిల్లలు బడికి పోతే మనకు డబ్బులు ఎట్లొస్తాయి? అందుకే మా పిల్లల్ని కూడా బడికి పంపుననే నేను ఆ పొద్దు అయ్యే వరకు చెప్పినా.
2: ఇదిగో చిన్నమ్మ, సుంకన్న, ఓ ఎల్లన్న, మలన్న, మీ అందరికీ చాలా రోజుల నుండి నేను లలితమ్మ టీచర్ చెబుతూనే ఉన్నాం. ఇంటింటికి తిరిగి చెప్పినాం, మీరు పనులు చేసే దగ్గరికి కూడా వచ్చి చెప్పినాం మీ పిల్లల్ని బడికి పంపించండి అని. మీరు మా మాట చెవిలో వేసుకోలేదు.
3: మేము ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లలు మా ఇష్టమని పసిబిడ్డలను పనిలోకి తీసుకుపోతున్నారు. చదువుకుంటే తెలివొస్తుంది కదా, మన చుట్టుపక్కల జరిగే విషయాలు అర్థం చేసుకుంటారు కదా, వాళ్ల బ్రతుకులు వాళ్లు దిద్దుకుంటారు. ఈ విషయాలన్నీ చెప్పడానికే ఈరోజు డాక్టరు, ఎంఆర్ఓ, ఊరి పెద్దలు చాలామంది వచ్చినారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పే మాటలు వినండి.
4: అందరికీ నమస్కారం. మీరు మా మాటలు వినడానికి వచ్చినందుకు సంతోషం. మీరు మీ పిల్లలను బడికి పంపకపోవడానికి కొన్ని కారణాలు విన్నాం. ఇవే కాకుండా ఇంకా చాలా కారణాలుంటాయి, చాలా సమస్యలుంటాయి, కాదని చెప్పను. నా విషయమే తీసుకోండి. నా చిన్నతనంలో తల్లిదండ్రులకు నన్ను చదివించే స్తోమత లేదు. కూలి పని చేసే చదివించారు. నాతో పాటు ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడిని కూడా చదివించారు. మా ఊరిలో 5వ తరగతి వరకే చదువు ఉండేది. ఆ తర్వాత హైస్కూలులో చేరినప్పుడు ఉచిత హాస్టల్ ఉండటం వలన నేను చదువుకున్నాను. అట్లే కష్టపడి బాగా చదవటం వలన డాక్టరునయ్యాను. కాబట్టి కూలి పని చేసే వాళ్ళ పిల్లలు కూలికే పోవాలని లేదు. నా తల్లిదండ్రులు కూడా మీలాగే అనుకుని ఉంటే నేను డాక్టర్ని అయ్యేవాడినా? ఆలోచించండి మీరంతా.
3: డాక్టర్ గారు చెప్పిన మాటలు విన్నారు కదా, ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట్లాడతారు.
5: ఎంఆర్ఓగా నా అనుభవాలు చెబుతాను, వినండి. మన పక్క ఊళ్ళో 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇవి. 4 పిల్లల తల్లిదండ్రులు పిల్లలను కూలీ పనికి తప్పనిసరిగా తీసుకుపోయేవారు. బడికి పంపమని మా ఇంట్లో పరిస్థితులు హీనంగా ఉన్నాయి అనేవారు. పిల్లలు పనికి పోతేనే కుటుంబం గడుస్తుందని మొండికేసినారు. వాళ్లకు నచ్చజెప్పి పిల్లలకు 3 పూటలా భోజనం పెట్టి చదువు చెప్పే పాఠశాలలో చేర్పించినాము. ఆ పాఠశాలనే బ్రిడ్జి పాఠశాల అంటారు. ఈ బ్రిడ్జి పాఠశాలలో 7 నుండి 14 సంవత్సరాల పిల్లలను బడి మధ్యలో మానివేసిన వారిని చేర్చుకుంటారు. అక్కడ చదువు చెప్పి 3 పూటలా భోజనం పెడతారు. పిల్లల వయసును బట్టి చదువు చెప్పి తర్వాతి సంవత్సరం పాఠశాలలో చేర్చుతారు. అంటే మీ ఊర్లో ఉండే పాఠశాలలోనే చేరవచ్చు. అట్లా ఆ ఊర్లోని 4 తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను, అంటే 6 మందిని బ్రిడ్జి పాఠశాలలో చేర్పించారు. వీళ్లను చూసి తరువాతి సంవత్సరాల్లో చాలామంది బడి మానివేసిన పిల్లలు కూడా పాఠశాలలో చేరినారు. అట్లా చేరి ఇప్పుడు 6, 7 తరగతులు చదువుతున్న పిల్లలు ఇప్పుడు మాట్లాడతారు. విందామా? వీళ్ళు ప్రస్తుతం బీక్యాంపులో మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్నారు. వీళ్లకు హాస్టల్ వసతి కూడా కల్పించబడినది. వీళ్ల మాటలు, పాటలు, కథలు వినండి.
6: నా పేరు కాజాది. మా ఊరు కర్నూలు జిల్లా. నేను ఇంతకు ముందు చదువుకుంటుంటే, చదువుకోకుండా పిల్లలు మా చెల్లెలు నెత్తుకుంటుంటే, అప్పుడు వేరే ఒకరికల నుంచి ఒక సారలు వచ్చి నాకు చదువుకుందిరా అమ్మా, అన్నీ మేమే పెడతాం, బట్టలు అన్నీ మేమే ఇస్తామంటే, నేను పోయి ఇంటి ఒరకలకు పోయి అక్కడ 1 నుంచి 5 వరకు చదువుకున్నా. చదువుకున్నాక ఇంకా అక్కడనే పరీక్షలు రాపించినారు సార్. రాపించాక ఇంకా మళ్ళా ఇంకా అక్కడ పాస్ అయ్యింది సార్. వేరే వాళ్ళకి పంపించి నాకు ఈ ఊర్లో

0: ఎదిపించినాడు సార్. కాస్త ఏంటి నా బదులు నేను పోను, నాకు దూరం నాకు తెలియదు అని అంటే మా అమ్మ చెప్పింది సార్, నాకు తెలియదు దూరం నేను పోలేను అని చెప్పింది సార్. చెప్పినాక ఇంకా మా అమ్మ ఇక్కడనే ఈ ఊర్లోనే ఎక్కడో స్టార్ట్ చేస్తండి సార్ అని అంటే ఇక్కడ కర్నూలులో జరిపించినారు సార్. ఎస్టీ హాస్టల్లో జరిపించినారు. ఇక్కడ నేను ఇప్పుడు 6వ తరగతి చదువుకుంటున్నాను సార్. వినదగునెవ్వరు చెప్పినా విన్నంతన వేగ పడగా వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. చదువు నేర్చుకుంటున్నా సార్, ఆటలు ఆడుతారు సార్ టీచర్స్, పాటలు పాడిస్తారు సార్, పద్యాలు పాడిస్తారు సార్, అప్పుడప్పుడు గేమ్స్ పెట్టిస్తుంటారు సార్. అట్లయితే అందువలన అందరూ పిల్లలందరూ కలిసి చదువుకోవాలని కోరుకుంటున్నాను సార్.
1: నా పేరు పెద్ద కృష్ణ. నేను మా ఊర్లో మిరకపాలకు తెంపనీక పోతుంది పొలానికి. నేను అప్పుకోముందు మా సార్ వచ్చి నన్ను హాస్టల్ జరుపుతాను అర్గిస్ అని హాస్టల్ జరుపుతాను చెప్పినారు. ప్లేట్లు వాళ్ళు వేస్తారు, అన్నం వాళ్ళు పెడతారంటే మా అమ్మ తీసుకుపోయి వదిలిపెట్టింది.

0: నేను ఆరవ తరగతి చదువుతున్నాను. నాకు బాల కార్మికుల ఆర్బీసీ హాస్టల్లో చెప్పిన కథ ఇక్కడ చెబుతున్నాను. ఒక ఊర్లో ఒక బాబుని ఏంటంట, ఆ బాబునేకు పిల్లలు ఉండరంట. పిల్లలు ఉండకుండా ఉంటే ఒకరోజు సంక్రాంతి పండుగ వస్తుంట. సంక్రాంతి పండుగ వచ్చింటే గుమ్మిడికాయ రొట్టె తినాలని పోతారంట. గుమ్మిడికాయ రొట్టె తిని కానీ గుమ్మిడికాయ తెచ్చుకొని పోతే గుమ్మిడికాయ సంఖలు పెట్టుకొని వస్తుండగా ఇంటి గడప ఒక కాలు పెట్టే వాళ్ళకి అది జారి పగిలిపోతారంట. పగిలిపోతే ఆ గుమ్మిడికాయలో నుంచి లక్ష్మీదేవి ఇలాంటి పాప వస్తుందంట. ఆ పాపను పెంచి మనకు పిల్లలు లేరు కదా మనం పెంచుకొని బడి పంపిద్దామని సర్లేని పెద్ద పెద్ద పెంచి బడి పంపిస్తుంటారు. పంపిస్తుంటే ఒకరోజు రాజుండి రోజు ఒక రూపాయి ఇస్తుంటాడు. ఈరోజు రూపాయి, రేపు 2 రూపాయలు అట్లా రోజుకు 1 రూపాయి పెంచుతుండగా ఒకరోజు పని మంచి చూసి చెప్పింది రాణికి చెప్తాడు. రాణికి చెప్తుంటే ఒక రోజు ఆ పాపను పిలిపించి తొక్కుడు బిల్లు ఆట ఆడదామా అంటే సర్లే అంటదంట. సర్లే అంటే రాణి ఓడిపోతాడంట, పాప గెలుస్తుందంట.
1: పిల్లల మాటలు విన్నారు కదా, వాళ్ల మాటల్లో ఎంత ఆనందముందో. అదే పనిలోకి పోతే ఇంత సంతోషంగా మాట్లాడతారా, ఆరోగ్యంగా ఉంటారా అందరూ తెలుసుకోండి.
2: అయితే టీచరు, మా పిల్లలు ఇద్దరు ఇంతవరకు బడిలో చేరనే లేదు, అక్షరం ముక్క తెలీదు. వాళ్ళని కూడా మీరు చెప్పే అదేదో బడికి అంపచ్చా?
3: అట్లయితే సిద్ధ సార్, ఇప్పుడు నాకు కూడా ఒక బిడ్డ ఇద్దరు పిల్లగాడు ఉన్నారు కదా, పసలు గాయడానికి పనులు చేయడానికి పోతాండరా. ఇప్పుడు లలితం టీచర్ చెప్పినట్లుగా వాళ్ళకు కూడా చదువు చెప్తారా అట్లయితే?
4: అవును సుంకన్న, ఆ విషయాలని వివరంగా తెలియజెప్పడానికే కదా మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది. ఇలాంటి పిల్లల్ని చేర్చుకోవడానికి ఉన్న బ్రిడ్జి పాఠశాలల గురించి, బ్రిడ్జి పాఠశాలలను పర్యవేక్షించే కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ఇసాక్ గారు చెప్పే మాటలు వినండి, అన్ని సంగతులు తెలుస్తాయి.
5: మన కర్నూలు జిల్లాలో బాలకార్మికుల నిర్మూలన కోసము స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, మన జిల్లాలో సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమం ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. తర్వాత ఈ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టులో కూడా 93 పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇవి ఎక్కువ, మొత్తం దేశంలోనే ఎక్కువ పాఠశాలలు ఇవి. అదేవిధంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అని ఒకటి వెల్దుర్తిలో ఉంది. తర్వాత ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే ఈ మధ్యనే ఇందిరా క్రాంతి పదం అనే ఒక పథకంతో కూడా ఇక్కడ 4 పాఠశాలలు ఉన్నాయి. యూనిసిఫ్ ఆర్ ఆధ్వర్యంలో కూడా 2 మండలాలలో

0: కొన్ని కొంతమంది విద్యార్థులకు బాల కార్మికుల కోసం చేస్తున్నారు. ఈ మధ్యనే కస్తూరిబా గాంధీ పాఠశాలలని కూడా మన జిల్లాలో 5 పాఠశాలలు ప్రారంభించినాము. ఇది కాక ఇంతకు ముందు కూడా UNDP అని DPEP ద్వారా కూడా బాల కార్మికుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇక్కడ జరిగింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాకుండా స్వచ్ఛంద సంస్థల్లో గౌరవనీయులు జి పుల్లారెడ్డి గారు, తర్వాత గౌరవనీయులు బిషప్ గోరెండ్ల జ్ఞానేష్ గారు, తర్వాత MB ఫౌండేషను, క్యాథలిక్ రిలీఫ్ సొసైటీ, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ బాలకార్మిక నిర్మూలన కోసం పిల్లల చదువు పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఏ ఒక్కరు కూడా పనికి పోకుండా ప్రతి ఒక్కరు కూడా బడికి పోయేటట్లనే చేసి ఈ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆ నిధులను ఈ పేద ప్రజలకు, SC ST వర్గాలకు చేరే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ నేను విన్నవిస్తున్నా.
1: అయితే టీచరమ్మా, నాకు 5 మంది బడికి పోని ఆడపిల్లలు ఉండరు. ఓ పిల్లనేమో నేను కూలి పోయి బడికింత బోండి పెట్టి ఇల్లు చూసుకుంటది, ఇంకో పిల్ల పాసులు కాసుకొస్తుంది, ఆ మూడో పిల్లనేమో పత్తి చేను పోతుంది, ఆ నాలుగో పిల్ల సంటి పిల్లని ఎత్తుకొని నేను వచ్చే వరకు కాసుకుంటది. వీళ్ళని ఎట చదివించుకోవాలబ్బా నేను? ఆడపిల్లల్ని ఏడో పెట్టి చదివించాలంటే మా భయం మాకుంటది.
2: ఆ నిజమే సుబ్బమ్మ, నీవు అడిగింది. ఆడపిల్లలకు ఇట్లాంటి సమస్యలు రాకుండా వాళ్లకు ప్రత్యేకంగా బాలికల పాఠశాలలున్నాయి. మన గ్రామాలలో చాలా మంది ఆడపిల్లలను చదివించడం లేదు. ఆడపిల్లలు ఇంటి దగ్గరుంటేనే పని నేర్చుకుంటారని వాళ్లతో పనులు చేయిస్తూ బడికి పంపడం లేదు. ఈ బాలికల విద్యను పెంచడం కోసం ప్రత్యేకంగా బ్రిడ్జి పాఠశాలలు చాలా చోట్ల ఉన్నాయి.
3: బాలికల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన బ్రిడ్జి స్కూలు కర్నూలు మహిళా ప్రాంగణంలో కూడా ఒకటి ఉంది. బడి మానివేసిన బాలికలు ఇక్కడ చేరవచ్చు. జిల్లాలోని మారుమూల గ్రామాల బాలికలు ఇక్కడ ఉన్నారు. ఈ మహిళా ప్రాంగణంలో ఉన్న బాలికల బ్రిడ్జి స్కూలులోని పిల్లలను పలకరిద్దాం. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి స్కూల్లో చేరినారో, బడి కార్యక్రమాలు వాళ్లకు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో వాళ్ల మాటల్లోనే విందాం.
4: నా పేరు సుకన్య సార్. మా ఊరు గోకులపాడు సార్. నేను మా ఇంటి కాడ మా చెల్లెళ్ళు ఎత్తుకుంటుంటే మా అమ్మ మా నాన్న చచ్చిపోయింటే మా జేజీ ఇక్కడ జరిపించింది సార్. నన్ను 3వ తరగతి చదివింటి సార్. మా అమ్మ మా నాన్న చచ్చిపోయింటే మా జేజీ మా పెద్దన వాళ్ళ ఇంకా వాళ్ళ బిడ్డలకే వాళ్ళు చూసుకోలేరని ఇక్కడ వేసింది సార్ మా జేజీ. ఆర్బీసీ మహిళ ప్రాంగణంలో చదువుకుంటున్నాను సార్. మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఇంకా మా అమ్మ చచ్చిపోయిన ఇంకా స్కూల్కి డబ్బులు ఎవరు కడుతారు ఫీజుకి? ఇంకా నువ్వు బడి మానేయి అని అంటే ఫస్ట్ మా నాన్న ఉగాదికి చచ్చిపోయింటే ఇంకా మా అమ్మ ఇంకా గౌండ పని చేస్తుంటే మా అమ్మ కూడా చచ్చిపోయింటే ఇంకా మా జడ్జి బడి మానిపించింది సార్. మా నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు. మా అమ్మ కాళ్ళు చేతులు పడిపోయి చచ్చిపోయింది సార్.
5: నా పేరు పరదీన్. మాది కోతాళం. మా అమ్మ వాళ్ళ పని కొంటుంటే నేను చిన్నపిల్లలు ఎత్తుకున్నాను. మా అమ్మ వాళ్ళ కూలి పని కొంటుంటే నేను ఎత్తుకున్నాను. నేను అసలు అక్కడ బడికి చదవలేను. మేము 8 మంది ఆడపిల్లలు. పని కూలి పని పోతే అసలు ఏం బాగా సార్, బడి చదివితే బాగా సార్.
6: రోజు మా 2 అమ్మ కూలి పంపించేది. ఇంకా కొన్నదిలైన తర్వాత మా ఊళ్ళో కొంతమంది పిల్లల్ని ఇక్కడ చేర్పించిన తర్వాత ఏమన్నారు మా నాన్నని, ఇది అక్కడ ఒక ఆర్మీ స్కూల్ ఉందంట కర్నూలులో ఉన్న, చేర్పియండి అంటే చేర్పించినారు. కలుపు తీసేకి మరి పని తంచేకి పోతాను సార్.
7: మరి మీ అమ్మ ఉన్నావు, నేను బాగా చూసుకునేదా?
6: బాగా చూసుకున్నా.
7: ఇప్పుడు మీ పిన్ని చూడదా సరిగా?
6: చూడు సార్. నేను కూలి పని పోతే అది చూసింది సార్, బాగా చూసిండే. కూలి పోయిన తర్వాత ఇక వచ్చిన తర్వాత ఒక ఫోన్ కూర్చోండి.
8: నా పేరు భారతి. మా ఊరి పేరు కాశాపురము. నేను మా ఊర్లో 3వ తరగతి వరకు చదువుకుంటుంటే ఆ తర్వాత బడికి పోకుండా మా అమ్మ నాన్న చేన్లకు తొలకపోతుండ్రు సార్. పొవాకు దానికి తొలకపోతుండ్రు సార్. తొలకపోతుంటే మా నాన్న పక్కనున్న పిల్లలు బడికి పోతుంటే నువ్వు బడికి రా అంటే మా అమ్మ నాన్న రానిస్తలేరు, చేనికి పోవాలంట అంటున్నారంటే మేడంకి చెప్తానులే రా నువ్వే.

0: గాలి అన్నారు. అంటే సరేలేని మా అమ్మని అడిగిపోయినాను. మరి మా అత్త కర్నూలులో మహిళా ప్రాంగణం ఆర్బీసీ ఉంది, అక్కడ బాగా చెప్తున్నారు చదువు అని అంటే అప్పుడు మా అమ్మ నాన్న ఇక్కడ వదిలిపెట్టినారు సార్.
1: మరి ఇక్కడ ఎవరు చేర్పిస్తున్నారు?
2: ఫస్ట్ ఆ పాప చేరిందా?
1: ఆడున్న పాపన
2: పాప చేరిందా? చేరింటే వాళ్ళ చేరింటే వాళ్ళ నాన్న చెప్పినాడు అక్కడ బాగుంది పోండి అని మా అవ్వ చెప్పినాడు. మా అవ్వ ఇక్కడ వచ్చి వదిలేసి వెళ్ళింది. ఇక్కడ మేడం వాళ్ళు బాగా చూసుకుంటా, బాగా అన్నం పెట్టి బాగా చదివిస్తున్నారు.
3: ఈ బాలికల బ్రిడ్జ్ స్కూల్ టీచర్లు పిల్లల చదువు గురించి, రక్షణ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.
4: ఇక్కడ ఎక్కువ శాతం తల్లిదండ్రులు లేని పిల్లలే ఉంటారు. అక్కడ పేదగా ఉండి వాళ్ళ పేరెంట్స్తో పని పోతూ ఉన్న పిల్లలే ఎక్కువ శాతం ఇక్కడికి వస్తారు సార్. అంటే వాళ్ళు 1, 2, 3 వరకు చదువుకొని ఇట్లా పనికి, క్రాసింగ్ పతికి ఇట్లా కూలి పనికి పోయే పిల్లలు ఎక్కువ ఉంటారు సార్. ఇక్కడ
5: బాగా చేస్తారు సార్, పేరెంట్స్ లేని పిల్లలు కాబట్టి బాగా చేస్తారు సార్. మేము మనం ఇంత పెద్ద ఇంత పేరెంట్స్ ఉండి కూడా మనం ఇంత బాధపడుతున్నాం కదా, ఆ పిల్లలు చూస్తే బాగా చేస్తారు. వాళ్ళ ఫేసులు చూసినా ఏడుపొస్తుంది సార్, అందుకే మేము బాగా చూసుకుంటున్నాం సార్ పిల్లల్ని.
6: ఈ మహిళా ప్రాంగణం మరియు బ్రిడ్జ్ స్కూల్ మేనేజర్ శ్రీమతి సౌజన్య కుమారి గారు బాలికల విద్య, పోషణ గురించి అధికారిగా ఒక మహిళగా ఇలా స్పందిస్తున్నారు.
7: ఇక్కడికి ఆర్బీసీ పిల్లలు ఏ మూల మారు మూల ప్రాంతాల నుంచైనా రావచ్చు. స్కూల్ వదిలేసిన పిల్లలకు ఇక్కడ క్లాసెస్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ 10 నెలలు ఉంచుకున్న తర్వాత వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో జాయిన్ చేపిస్తాం.
3: పాఠశాల వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చాయో జిల్లా శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణాధికారి శ్రీమతి రాజలక్ష్మి గారు ఇలా చెబుతున్నారు.
8: నేను ఎక్కువగా ప్రాథమికోన్నత పాఠశాలను పర్యవేక్షిస్తూ ఉంటానండి. అయితే ఈ పర్యవేక్షణలో చాలా మంది అధికారులు కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ పర్యవేక్షణ యొక్క లక్ష్యం ఏంటి అంటే మనకు పాఠశాలకు రావాల్సిన ఒక పిల్లల బడి వయసు గల పిల్లలందరూ కూడా బడిలో చేరాలి. బడిలో చేరిన పిల్లలందరూ కూడా బడిలోనే కొనసాగుతూ ప్రాథమిక విద్యాస్థాయిని పూర్తి చేసి ప్రాథమికోన్నత స్థాయికి కూడా వెళ్ళాలి అనేది ఒక ముఖ్యమైన ఆబ్జెక్టివ్ తోటి సర్వశిక్ష అభియాన్ అనే ప్రాజెక్టు మన అన్ని జిల్లాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంతో పాటు సహకారంతో నడుస్తుంది. పిల్లలందరూ బడిలోనే, పెద్దలందరూ పనిలోనే అన్నది నిజంగా మనం అందరం అంగీకరించవలసినటువంటి అంశం అండి ఇది. అసలు చదువు అనేది పిల్లల యొక్క ప్రాథమిక హక్కు అండి. ఈ ప్రాథమిక హక్కు అన్న సంగతి ఇంకా దాని గురించి సరైనటువంటి అవేర్నెస్ సొసైటీలో లేదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ బడి అంటే ఇక్కడ చదువు అనేది మనం దేని కింద పరిగణిస్తున్నామంటే చదువుకున్న కుటుంబాలు చూసినట్లయితేనండి ఎంతో అట్టడుగున ఉన్న కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలు చదువుకోవడం వల్ల తర్వాత తరం వాళ్ళు ఆ కుటుంబాలు చాలా అత్యున్నత స్థాయికి చేరడం అనేది జరిగింది. కాబట్టి పిల్లలకు ఈ చదువు అనేది ఒక ఉద్యోగ నిమిత్తమే కాకుండా అండి సంఘ పరిజ్ఞానము, ప్రపంచ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం కోసమే ఈ చదువు అనేది చాలా ముఖ్యము.
6: అన్ని వర్గాల పిల్లలు కుల, మత, ధనిక, పేద, అవిటివారు అనే భేదం లేక అందరూ చదువుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం చేపట్టింది. ఈ బాధ్యతాయుతమైన కార్యక్రమానికి జిల్లా స్థాయిలో అధికారిగా ఉన్న శ్రీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటలు ఇవి.
9: బాలలు ఉండాల్సిన చోటు పనులలో కాదు, పరిశ్రమలలో కాదు, బాలలు ఉండాల్సిన చోటు పాఠశాలలు అనే విషయం గుర్తించాలి. బడియుడి పిల్లలందరినీ బడల్లో ఉంచాలి, వారి స్థాయికి తగు విద్యను అందించాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాలో సర్వశిక్ష అభియాన్ కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు సాగుతుంది. ప్రతి అరకిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయడానికి వీలుగాని ప్రదేశాలలో ప్రత్యామ్నాయ పాఠశాలలు అంటే ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క సందేశం ఏమిటంటే తల్లిదండ్రులకు వాళ్ళ కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ పిల్లలను చదివే వయసులో చదివించాలి. చదవటం వలన పిల్లలు ఆనందంగా అభివృద్ధి చెందుతారు, మంచి సమాజము, మంచి కుటుంబం ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ పనులు మీరే చేసుకోండి, మీ పిల్లలను బడికి పంపించండి.
10: అంటే మన పిల్లల కొరకు ఇన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారన్న మాట ప్రభుత్వం వాళ్ళు? అన్నా సుంకనన్నా, మరి మన పిల్లల్ని బాగా చదివిద్దాం.
11: అవును వరాలమ్మా, నువ్వు చెప్పింది నిజము. అందరి మాటలు విన్నావు కదా, ఇంకా తెచ్చి మన పిల్లకాయలను అందరినీ బడికి

ఇంతవరకు మీరు పిల్లలు బడికి పెద్దలు పనికి రూపకం విన్నారు. రచన శ్రీమతి వి పార్వతీదేవి, నిర్వహణ డాక్టర్ వి పోతన్న. ఇందులో పాల్గొన్నవారు శ్రీ సుమనస్పతిరెడ్డి, శ్రీ ఇదుర్ సాహెబ్, శ్రీ ఎన్ పుల్లారెడ్డి, శ్రీ కేవి కృష్ణ, శ్రీమతి పి సునందబాబు, శ్రీమతి వై హరిత, శ్రీమతి వి పద్మజ, కుమారి సి పుణ్యవతి, కుమారి బి అన్నపూర్ణ, కుమారి ఎం సంధ్యలక్ష్మి తదితరులు. ఈ రూపకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

0: మీరింతవరకు పిల్లలు బడికి పెద్దలు పనికి రూపకం విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
1: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲವರೆಗೂ ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇందుకు ಅರ್ಹತೆ ಸಾಧಿಸಿದ್ದಾರೆ. 12 ಕೋಟಿಗೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಲು ಅಂದించబడ్డాయి. ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ చేసుకోండి మరియు మీ ఆయుష్మాన్ కార్డును పొందండి. మరింత సమాచారం కోసం 1455555 నంబర్కు కాల్ చేయండి.
1: ఇప్పుడు సంధ్యారాగం తెలుగు సినీ గీతల కార్యక్రమంలో ముందుగా ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఘరానా మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సంధ్యారాగం కార్యక్రమంలో తర్వాతి పాట అల్లరి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సంగీత నిర్వహణ ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాతి పాట రాజ్కోటి సంగీత సారథ్యంలో బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

తర్వాత హరిహరన్ చిత్రపడిన ఈ పాట సింహరాశి చిత్రంలోనిది. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

సంధ్యారాగం కార్యక్రమంలో చివరగా గానం పార్థసారథి చిత్రం గానం పార్థసారథి చిత్ర సంగీతం మణిశర్మ చిత్రం పేరు ఇద్దరు మిత్రులు

0: ఓబేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: ఇంతటితో ఇవాల్టి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
4: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగుల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 రేపటి ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరినా మీకు నచ్చిన తెలుగు సినిమా పాటలు వింటారు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో మల్లెసాగు యాజమాన్యం మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7:15. అనంతరం సాంప్రదాయ సంభాషణ వింటారు. ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు, వ్యవసాయ మెలకువలు ఉంటాయి ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం వింటారు, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. 10:00 ఏకచిత్రగానం శీర్షికన నేను నాను చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక ప్రకటన.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5:00 ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12:00 మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5:00 ప్రసారమవుతుంది.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ముందుగా ఆంగ్లంలో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ముఖ్యమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు నైతిక విలువలను పాటించడం లేదని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మొదలైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జలవనరుల శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొంటూ,
1: ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్ గా కూడా స్ట్రాంగ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
0: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అత్యాధునిక యుద్ద నౌక 17A స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి ప్రారంభోత్సవంలో రేపు విశాఖలో పాల్గొనున్నట్టు సామాజిక మాధ్యమం పోస్టులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు, దేశీయ రక్షణ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇండో పసిఫిక్ రక్షణ కోసం మన దేశ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెల్టా ఎక్స్ దక్షిణ కొరియా వ్యవస్థాపకుడు సీఈఓ స్టీఫెన్ కిమ్తో

0: ఈరోజు సీఎల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలో ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు, బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకో సిస్టమ్ను నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ తయారీ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్టీఫెన్ కిమ్, యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జోయున్, గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సు పార్క్తో సియోల్లో జరిగిన సమావేశంలో, రాష్ట్రంలోని 10 గిగావాట్స్ డేటా సెంటర్ పైప్లైన్ కేంద్రంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్ స్టాక్ కోసం ఆంధ్రప్రదేశ్ను శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూగ్తో సమావేశమైన మంత్రి లోకేష్, అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
1: We have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it further and definitely we take your feedback on this also. Chennai-Bangalore road, get it done. Regarding to GST was one point. And second, specifically I raised that fiscal incentives given on energy and all. One round we cleared. Now as I shared from this quarter.
0: Akashavani, Prantiya Vartal Vintunaru. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఈరోజు సమావేశమై హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 18% జీఎస్టీని 5% తగ్గించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి, రాష్ట ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కోడెల శివప్రసాద్ స్టేడియం ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూలై 17న నరసారావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం సాధించిన సిహెచ్వి దాక్షిణ్య ఈరోజు రాష్ట యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దాక్షిణ్యను అభినందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ, దాక్షిణ్య పిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి 2 జాతీయ అవార్డులను సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారని తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ప్రజలు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని జ్వరాల దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4,99,000 రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి

0: పనులకు ఆమోదం లభించిందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారుల నిర్మాణం జరగనుందని, వీటి ద్వారా తీగపాలెం, మోపూరు, వానెల్లూరు, ముసిలిపేడు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుందని గురుమూర్తి తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు విశ్రాంత ఉద్యోగులను సైతం ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీ, ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ఎంఓయూల ఆన్లైన్ సమావేశాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, అందువల్ల వారి పెట్టుబడులను పారిశ్రామిక రంగం వైపు మరల్చాలని సూచించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఎంబీఏ విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి వారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రతి వార్తాహా శూయం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వినబోయే ముందు ఒక ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పివి అనంతశయనం బృందం వారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ టి సురేష్ బాబు గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఇంకా సుస్థిరాభివృద్ధికై జనాభా విద్య ఈ అంశం గురించి డాక్టర్ వి పార్వతీదేవి గారి ప్రసంగం వింటారు. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత కొన్ని ప్రకటనలు వింటారు రేపటి కాంతి రేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 8:35 ఎప్పటిలాగే అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు, 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాల కార్యక్రమం, 10:00 వసుదైక కుటుంబం నాటిక వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 1:30 వివిధ భారతి ముంబై కేంద్రం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు.

రెండు గంటలకు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిద్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు సాయంత్రం 5:00 రెండవ ప్రసారంలో నెత్తుటి పూలు సృజనాత్మక రూపకం వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ గురించి డాక్టర్ వై సౌభాగ్యమ్మ గారి ప్రసంగం వింటారు. ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు, వ్యవసాయ మెలకువలు ఉంటాయి రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 మహిళా ప్రభ కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో పేరడి, ఈ అంశం గురించి శ్రీమతి ఎం భానుమతి గారి ప్రసంగం వింటారు. 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 9:30 గులాం అలీ ఉమేరా చన్నా ఆలపించిన హిందీ గజల్స్ వింటారు. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన చూడాలని ఉంది, ఈ చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో అల్లరి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉషా పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకుట గ్రామం నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర శ్రీనివాస్, పెరుక కుమరయ్య, లక్ష్మయ్య, సుంకి కార్తీక్, ఇంకా ఆదోని మండలం చిన్న పెండకల గ్రామం నుండి వేణుగోపాల్ యాదవ్, కుమార్, యశ్వంత్, పద్మావతి వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తరువాతి పాట చక్రి స్వీయ సంగీత సారథ్యంలో పాడిన ఈ పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్,

మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్ రేఖ లక్కీబాబు అవియా నవీన్ కుమార్ అశోక్ బాబు బ్లెస్సీ శ్యామ్ వెంకటేష్ బాబు అఖిల బన్నపురం దశరథ వనజ బాలనరసింహ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట విందాం.

0: మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరాలు రాస్తున్నారండి శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్, నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశృత, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు. ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కొండాపురం నుంచి రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ శర్మ, అపర్ణ, భార్గవి, లలిత, నేత్రావతి, నరసింహారెడ్డి, శ్రీనివాసాచారి, హిమబిందు, మహతి వారి కుటుంబ సభ్యులు. ఇంకా కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, ఉమామహేశ్వరి, శాంతి, శారద, విజయ, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్పై అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి స్వరాలు అందించగా, పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గురి, సమ్రీన్, ఉమ్మే సల్మా, లుభాన్, అహిల్, షహాన్, ముజమిల్, ఘోరా మిత్రులు, ఇంకా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్సింహ వారి కుటుంబ సభ్యులు, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, కల్వన, ఆరాధ్య, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత ఆహ్వానం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోణి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుకల గోపాల్ వారి కుటుంబ సభ్యులు, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ వారి మిత్రులు.

అభిరుచి కార్యక్రమంలో చివరగా శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, సిరివెన్నెల గీతం, కెవి మహాదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసంతరా, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి కోరుతున్న శ్రోతలండి జయన్న, బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్ వారి కుటుంబ సభ్యులు. ఇంకా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు.

0: మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు కదా. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్, తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం, వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాన్ని మరింత పటిష్టం చేసుకుతున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహబంధం, ఆప్యాయత, లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది.

భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకొచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వ్యాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ధి చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యం

న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపైన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేస్తుంది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న యాస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్ మధ్య
మొదటి పురుషుల సింగిల్స్.

సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు, కితన్ సారీ ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవక్ జోకోవిచ్తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండో సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇనటి పల్లె సీమలు కార్యక్రమంలో మల్లెసాగు యాజమాన్యం మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు వింటారు.

భారతదేశమంతటా వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న పూలల్లో మల్లె చాలా ముఖ్యమైన మొక్కగా చెప్పుకోవచ్చు. ఇది ఒలియేసి కుటుంబానికి చెందిన పూ మొక్క. మన దేశంలో దాదాపు 40 మల్లె జాతులున్నాయి. ఇన్ని రకాల మల్లెపూలను మరి మన దేశంలో ఎంతటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అన్న విషయానికొస్తే, మల్లె విస్తీర్ణం ఉత్పత్తుల గురించి సరైన గణాంకాలు లభించినప్పటికీ దేశంలో దాదాపు దీని విస్తీర్ణం 6385 హెక్టార్ల వరకు, దిగుబడి 32935 టన్నుల పూల వరకు ఉండవచ్చని ఒక అంచనా. మల్లెపూలను సాధారణంగా విడిపూలుగా, దండలుగా, బొకేలుగా, వేణిలుగా మొదలైన వాటిగా ఉపయోగిస్తూ ఉంటాం. మరి మొత్తం ఉత్పత్తిలో కొంత భాగాన్ని అత్తరు, పరిమళ భరితమైన తల నూనెల తయారీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మల్లె నూనెను సెంటు మల్లె, స్పానిష్ జాస్మిన్ పూల నుండి సంగ్రహించి తయారు చేస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్లె నూనెను ఒక్క ఫ్రాన్స్లోనే 50% వరకు ఉత్పత్తి అవుతుందంటే అతిశయోక్తి కాదు. మిగిలిన 50% నూనె ముఖ్యంగా బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, టర్కీ, మొరాకో అలాగే ట్యునీషియాల్లో కూడా తయారవుతూ ఉంటుంది. మరి అన్ని రకాల పూల నుండి తయారు చేసిన పరిమళ భరిత నూనెలతో మల్లె నూనె సులభంగా కలిసిపోతుంది. ఇది జాస్మిన్ నూనె యొక్క ప్రత్యేకమైన లక్షణం. మల్లె నూనె మిశ్రమాలను అత్యుత్తమ శ్రేణి పరిమళ ద్రవ్యాలలోనూ, అలంకార సామాగ్రిల తయారీలోనూ వినియోగిస్తూ ఉంటారు. ఈ మల్లె పువ్వు సాగుకి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అన్న విషయానికి వస్తే, మల్లె మధ్యస్థంగా ఉండే ఉష్ణ ప్రాంతాల్లో బాగా పూస్తుంది. కాబట్టి తోట భూములు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి. భారతదేశంలో మల్లెలను బయటి వాతావరణంలో సాగు చేస్తారు. కాబట్టి శీతాకాలంలో చలి తక్కువగా, వేసవిలో వేడిమిగా, ఒక మోస్తరు వర్షపాతం, సూర్యరశ్మిగా బాగా ఉండే ప్రదేశాల్లో మల్లె సాగును విజయవంతంగా చేసుకోవచ్చు. మరి ఈ మల్లెలో ఏ ఏ రకాలు ఉన్నాయి అంటే, జాస్మినం ఆరికులేటం, జాస్మినం గ్రాండిఫ్లోరం, జాస్మినం సంబాక్క. జాస్మినం ఆరికులేటంలో మరల 3 భాగాలుగా విభజించుకోవచ్చు. అవి పారిమల్లె, కోవన్, కోటు. పారిమల్లె పూముగ్గలు గుండ్రంగా మధ్యస్థంగా ఉంటాయి. గాల్మైట్ను ఇవి తట్టుకుంటాయి. వీటి దిగుబడి హెక్టారుకు 8 టన్నులుగా, మరి సంవత్సరంలో 6 నెలలు పూతకాలంగా కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. అలాగే కోవన్ రకం వస్తే, ఈ కోవన్ రకంలో పూలకాడ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పూల కోత, దండళ్ళు అల్లడం సులభంగా ఉంటుంది. కాబట్టి గిరాకీ ఎక్కువగా ఉండి దిగుబడి కూడా 8.8 టన్నులు ఒక హెక్టార్కు వచ్చే అవకాశం ఈ కోవన్ రకంలో ఉంది. తర్వాత కోటు. మరి దీనిలో కూడా పూలకాడ పొడవుగా ఉంటుంది. పూ మొక్కలు దృఢంగా ఉంటాయి. ఫిల్లోడి రోగాన్ని తట్టుకుంటాయి ఈ కోటు రకాలు. దిగుబడి వచ్చేసి హెక్టారుకు 11 టన్నులుగా పొందవచ్చు. తర్వాత రెండవ రకం జాస్మినం గ్రాండిఫ్లోరం. ఈ జాస్మినం గ్రాండిఫ్లోరం లో కూడా కోవన్, కోటు అనే రెండు రకాలు ఉన్నాయి. కోవన్ వచ్చేసి విడుపుల సాగుకు, పరిమళ నూనె తయారు చేయడానికి అనుకూలమైనటువంటి రకం. రక్షక పత్రాల పైవైపు పింకు రంగు చారలుంటాయి ఈ కోవన్ రకంలో. సగటు పూల దిగుబడి హెక్టారుకు

వీటన్నలుగాను జాస్మిన్ కాంక్రీట్ రికవరీ 0.29% తీసుకోవచ్చు. మరి కోటు రకానికి వస్తే ఇందులో పూమొగ్గలు దృఢంగా గులాబీ రంగులో ఉంటాయి. కాడ పొడవుగా ఉండే ఈ రకం సగటు దిగుబడి హెక్టార్కు 11.68 టన్నులు. ఇది జాస్మినం గ్రాండిఫ్లోర్. తర్వాత జాస్మినం సంబాక్. ఈ రకంలో కూడా మళ్ళీ 2 విభాగాలుగా మనము చేసుకోవచ్చు. ఒకటి రామాంతపురం గుండుమల్లె, తర్వాత ఇంకొకటి భోయా. రామాంతపురం గుండుమల్లె పూలు గుండ్రంగా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. వీటి దిగుబడి వచ్చేసి హెక్టార్కు 7 నుండి 8 టన్నుల వరకు రావచ్చు. ఇక భోయా, ఈ భోయా పూలు జాస్మినం సంబాక్ మాదిరే ఉంటాయి. అయితే మొగ్గలు దృఢంగా ఉంటాయి, సువాసన ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. ఇవి మల్లెలోని రకాలు.

ఈ మల్లెను ప్రవర్ధనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు చేసుకోవాలి. మల్లెలను కటింగ్, నేలంట్లు, పిలకలు, మొగ్గంట్లు, అలాగే టిష్యూ కల్చర్ ద్వారా కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. మొక్కల సాంద్రతను బట్టి కూడా దిగుబడి ఆధారపడి ఉంటుంది. జాస్మిన్ గ్రాండి ఫ్లోరంలో 6x6 అడుగుల దూరంలో మొక్కలు నాటినప్పుడు అధిక దిగుబడి వస్తుంది. ఇదే విధంగా 1.5 నుండి 2 మధ్య దూరంలో హెక్టారుకు 3333 మొక్కలు నాటినప్పుడు 13.55 టన్నుల పూల దిగుబడి వస్తుంది. జాస్మినం సంబాకులో అయితే 4x4 అడుగుల ఎడమిర్చి నాటినప్పుడు అధిక దిగుబడిని తీసుకోవచ్చు. ఈ విధంగా మొక్కల సాంద్రతను కూడా మనం నాటుకునే విధానంలో చక్కటి జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడి పొందొచ్చు. మరి మొక్కలు నాటేటప్పుడు భూమి యొక్క పరిస్థితి ఎలా ఉండాలి అనే విషయానికి వస్తే, మల్లె సాగు చేసుకుంటున్నప్పుడు ఎన్నుకున్న భూమి మురుగునీరు తీసేయడానికి, సమృద్ధిగా నీరు పెట్టడానికి అవకాశాలుండి నీడ సోకని విధంగా ఉండాలి. మల్లె మొక్కలు నాటడానికి నెల రోజుల ముందు 45 ఘనపు సెంటీమీటర్ల సైజు గుంతలను తీసుకోవాలి. నాటడానికి కొద్ది రోజుల ముందు గుంతలను 2:1:1 నిష్పత్తిలో ఎరువు, మంచి మట్టి, ఇసుక కలిపిన మిశ్రమంతో నింపాలి. గుంతల్లో ఈ మిశ్రమం నింపిన తర్వాత నీరు పెట్టుకోవాలి. దీనివల్ల ఈ మిశ్రమం గుంతల్లో సరిగ్గా సర్దుకుంటుంది. ఆ తర్వాత ఒక్కో గుంతలో బాగా వేరుతుడైన అంటును నాటుకోవాలి. ఈ విధంగా మల్లె మొక్కను నాటుకుంటే పూలు బాగా పూసి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పోషణ విషయానికి వస్తే, మల్లెకు ఎరువులు సిఫార్సు చేసిన మోతాదులో వేస్తే మంచి దిగుబడినిస్తుంది. అధికంగా ఎరువులు వేస్తే శాఖీయ పెరుగుదల అధికమై పూల దిగుబడితో పాటు నాణ్యత కూడా పడిపోతుంది. జాస్మిన్ ఆరుకులేటం మల్లెను సాగు చేసుకుంటున్నప్పుడు హెక్టార్కు 600 కిలోల నత్రజని వేస్తే పెరుగుదల బాగా ఉండి ఎక్కువ దిగుబడినిస్తుంది. ఇదే విధంగా మొక్కకి 60 గ్రాముల నత్రజని, 120 గ్రాముల భాస్వరం, 120 గ్రాముల పొటాషునిచ్చే రసాయనిక ఎరువుల్ని వేసుకోవడం వల్ల ఎక్కువ చిగుళ్ళు, పూలు పూసే శాఖలు ఏర్పడి పూల పొడవు వ్యాసం పెరిగి పెద్ద పూమొక్కలు ఏర్పడతాయి. తర్వాత జాస్మిన్ గ్రాండ్ ఫ్లోరంలో కూడా 3 సమపాలల్లో మొక్కకి 100 గ్రాముల నత్రజని, 150 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాషునిచ్చే ఎరువులతో పాటు 10 కిలోల పశువుల ఎరువును వేసి మంచి ఫలితాలను పొందొచ్చు. 50% నత్రజని రసాయనిక ఎరువును ఆకులపై అనేక దఫాలుగా పిచికారీ చేస్తే సిఫార్సు చేసిన మొత్తం మోతాదును భూమిలో వేసేదానికంటే ఎక్కువ దిగుబడులను పొందవచ్చు. పూతకు ముందు 0.25% మోతాదులో జింకు, 0.5% మోతాదులో మెగ్నీషియాన్ని పిచికారీ చేస్తే పూల దిగుబడి బాగా పెరుగుతుంది. ఈ విధంగా మల్లెలో పోషణ చేసుకున్నట్లయితే చక్కటి దిగుబడి వచ్చి మంచి ఆదాయాలను పొందే మార్గాలుంటాయి. అదేవిధంగా నీరు కట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మల్లెకు వారానికి ఒకసారి

మాత్రమే నీరు కట్టాలి. మొక్క సరిగా ఎదగటానికి, పూలు పోయడానికి నేలలో తగినంత తేమ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

0: గాజులు గలగలలాడించు. శుద్ధి చేసిన బుద్ధి గల మా తల్లు గుల్లేలా, గద్దెపై కూర్చున్న ఓ పెద్దమ్మో గది గుమ్మం దగ్గర ఉన్న తెర తప్పించి,
1: తెర తప్పించి
0: నీ ముఖం చూపించమ్మా. మల్లెలమ్మ మల్లెలో అమ్మ సత్యం చూడండు, తల్లి సత్యం చూడండు.
2: ఇక ఆ తర్వాత కత్తిరింపులు. ఈ కత్తిరింపులు విషయానికొస్తే మల్లెల్లో రెమ్మల చివరి భాగంలోనూ పక్కల నుండి పూత వస్తుంది. కాబట్టి పూలు కోసే కొమ్మలను రెమ్మలను అధిక సంఖ్యలో పొందడానికి, తద్వారా అధిక దిగుబడిని సాధించుకోవడానికి పూతకు ముందే కత్తిరింపులు చేసుకోవాలి. కత్తిరింపులు మొక్క పెరుగుదల, పూ మొక్క ఏర్పడటం, పూల దిగుబడిపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కత్తిరింపులు ఖచ్చితంగా చేసుకోవాలి, తగిన సమయంలో మాత్రమే చేసుకోవాలి. మరి ఆ కత్తిరింపుల సమయం ఎప్పుడు అంటే, అధికంగా పూలు రావడానికి జనవరి 2వ పక్షం తగిన సమయం. జాస్మిన్ సంబాక్ డబుల్ రకంలో మాత్రం నవంబరు లేక ఫిబ్రవరిలో 30 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరింపులు చేస్తే ఎక్కువ పూల దిగుబడి వస్తుంది. కొత్త చిగుళ్ల చివర్లు గిల్లివేస్తే పూత ఆలస్యమవుతుంది. పూల సప్లై కాలాన్ని ఎక్కువగా పొడిగించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే చివరలను పించింగ్ చేసుకోవాలి. జాస్మినం గ్రాండిఫ్లోరంలో పలు సమయాల్లో కత్తిరిస్తే పూత దశకు దిగుబడులపై ప్రభావం ఉంటుంది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఈ జాస్మిన్ రకంలో డిసెంబర్ మధ్యకాలం అనుకూలమైంది. శాకీయ పెరుగుదల కూడా పూల దిగుబడికి సత్సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ కత్తిరింపులు అనేది సరైన సమయంలో సరైన విధంగా కట్ చేసుకుంటే మంచి దిగుబడి పొందొచ్చు. పూల మొక్కల్లో అత్యధికంగా సాగు చేస్తున్న పూల మొక్క అయితే మల్లె అని చెప్పుకుంటాం. మరి ఈ మల్లె వల్ల మనకి ఎట్లా ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయానికి వస్తే, మల్లెను లతగా, పొదగా, అరుదుగా కుండీలలో పెంచుకోవచ్చు. పరిమళ భరితమైన మల్లెలను పూలదండల తయారీకి విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే స్త్రీలు తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి పూజలకు మల్లెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిమళ ద్రవ్యాల పరిశ్రమల్లో మల్లెల నుండి సంగ్రహించిన పరిమళ తైలానికి ఎంతో గిరాకీ ఉంటుంది. మల్లెపూల నుండి తీసిన సుగంధ భరితమైన నూనెను ఎగుమతి చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి వాణిజ్యపరంగా మల్లెలను సాగు చేసుకుంటే మంచి లాభాలుంటాయి అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

మరి ముఖ్యంగా మల్లెల్లో పరిమళ నూనె ఏ విధంగా తీస్తారు అన్న విషయానికి వస్తే, మల్లెల్లో ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాల్లో ఉండే భాష్పశీల నూనె వల్ల పూలు పరిమళతను కలిగి ఉంటాయి. ఈ పరిమళ నూనెను తీయడానికి పూలు పూర్తిగా విచ్చుకున్న తర్వాతనే కోసుకోవాలి. కోసిన పూలను వెంటనే నూనె తీసే యూనిట్కు చల్లని సమయంలో తరలించాలి. ఈ నూనె రెండు పద్ధతుల్లో తీసుకోవచ్చు. మొదటి పద్ధతిలో అయితే నూనెను సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలోను, రెండవ పద్ధతిలో అయితే ఆవిరి ద్వారా స్వేదన క్రియ వల్ల తీసుకోవచ్చు. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతి మంచి సామర్థ్యం కలిగి ఎక్కువ మొత్తంలో నాణ్యమైన నూనె తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో బెంజిన్ లేదా పెట్రోలియం ఈథర్లను ఆర్గానిక్ సాల్వెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. ఇవి పూలలోని పరిమళ నూనెను పీల్చుకునే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి సాల్వెంట్ నూనెను సంగ్రహించిన వెంటనే సాల్వెంట్ను వేరు చేసి మిగిలిన మీగడ పసుపు వర్ణంలో పాక్షికంగా గట్టిపడిన నూనెను నూనె పదార్థాన్ని కాంక్రీట్ అంటారు. ఈ కాంక్రీట్ను తిరిగి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలో శుద్ధి చేస్తే అనవసరమైన మైనం లాంటి వ్యర్థ పదార్థాలు తొలగించబడి స్వచ్ఛమైన మల్లె నూనె వస్తుంది. ఈ స్వచ్ఛమైన మల్లె నూనె సహజ సువాసన కలిగి ఉంటుంది. దీనిని వాణిజ్యంలో అబ్సల్యూట్ అంటారు. ఇది కాంక్రీట్ కన్నా చాలా ఖరీదైంది. కాబట్టి ఈ విధంగా మల్లెల్లో పరిమళ భరితమైన నూనెను తయారు చేసి వీటిని పలు రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మల్లెపూలకు వాణిజ్యపరంగా గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

ఇకపోతే పూల కోత విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంతకాలం శ్రమించినటువంటి సమయమంతా వృధా అవుతుంది. కాబట్టి పూల కోత విషయంలో సరైన మెలకువలు తెలుసుకోవాలి. అదేంటంటే, మల్లె నాటిన 3వ సంవత్సరం నుండి 12 నుండి 15 సంవత్సరాల వరకు మంచి దిగుబడినిస్తాయి. ఆ తర్వాత క్రమంగా దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. పూల కోత దశ పూల వినియోగాన్ని బట్టి ఉంటుంది. కాంక్రీట్ తయారీకి పూర్తిగా వికసించిన పూలను, తాజా పూల విక్రయానికి పూర్తిగా పెరిగిన మొక్కల్ని ఉదయం 11 గంటల లోపునే కొయ్యాలి. ఆలస్యం చేస్తే దిగుబడి నాణ్యతలు తగ్గిపోతాయి. కోసిన పూలను, తాజా పూల విక్రయానికి పూర్తిగా పెరిగిన మొగ్గల్ని ఉదయం 11 గంటల లోపునే కొయ్యాలి. ఆలస్యం చేస్తే దిగుబడి నాణ్యతలు తగ్గిపోతాయి. కోసిన పూలను సంచుల్లో సేకరించుకోవాలి. పూలను కోత సమయంలోనూ రవాణా సమయంలోనూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, నలిగిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తాజా పూలు కాంక్రీట్ రికవరీ తగ్గిపోతుంది. ఒకసారి పూర్తిగా పూలు అమ్మటానికి కూడా పనికిరాకుండా పోతాయి. కాబట్టి మనము ఈ విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చక్కగా ఈ మల్లెల్లో అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.

మీరింతవరకు మల్లెసాగు యాజమాన్యం మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు కదా. తర్వాత సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ వింటారు.

0: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండా పెడుతుండే అందుకే.
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళీ భూమిలోనే కలిసిపోతాము, మళ్ళీ భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు, ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మండ్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా. ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది, ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, వీడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట. అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికి అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకం.

0: సహాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే నేను బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా రాసినోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందులో జోలికి పోరాదు. ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పెద్ద, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్ద. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్ద. నేను కూడా చేస్తా పెద్ద.
0: శుభాశ్రా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.

0: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
3: ఇరనా ఉండు.
2: ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకలా 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.

0: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
1: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషులు డాక్టర్ గారికి పో.
0: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
1: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి.

0: వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
1: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విషరసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
2: ఇంతటితో పల్లె సీమల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 వస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87%గా వార్షికంగా పెరుగుతుంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ

ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణి కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి లక్షల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈకామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతుంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈకామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్యదళారుల ప్రమేయం లేకుండా పేదలు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇవాల్టి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

జానపద సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు కదా. ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా గోకులంలో సీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీత నిర్వహణ కోటి.

జానపద సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు కదా. ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా గోకులంలో సీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీత నిర్వహణ కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో గోపాల గోపాల చిత్రం కోసం హరిహరన్ ధనుంజయ పాడిన పాట

శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట రాజా చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్రపాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరగా కీరవాణి సంగీత సారథ్యంలో ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్, సునీత పాడిన పాట

మీరు వింటున్న ఈ పాటతో ఇవాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 వస్తుంది. మరి కాసేపట్లో

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆక్లాండ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ భారతదేశపు సాంస్కృతిక వారసత్వపు వేడుకలను వీక్షించారు. ఇవి పంజాబ్ తమిళనాడు సంస్కృతులను, కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సమ్మేళనాన్ని, అలాగే వందేమాతరం గీతాన్ని ప్రదర్శించాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసే విశిష్ట శక్తి సంగీతానికి ఉందని, నేటి ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహంలోని ఆత్మీయతను, గాఢతను ప్రతిబింబించిందన్నారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో మస్కట్లో ఈరోజు సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని జయశంకర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. గల్ఫ్లోని తాజా పరిణామాలు, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలపై కూడా ఇరువురు నాయకులు పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమన్ల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలోని విశ్వాసాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని జయశంకర్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎంలో 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్లు నమోదు చేయబడ్డాయని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానం జరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఏబీడీఎం మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఏబీడీఎం కింద ఒక పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్రమంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్

ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానాలు పారాఫీల్డ్ హాస్పిటల్ యూనిట్కు చెందిన 41 మంది సభ్యుల బృందాన్ని వెనిజులాకు తీసుకువెళ్లాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా స్వచ్ఛ ఇంధనం ద్వారా తీర్చడం రెండవసారి జరిగిందని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ నెల 6వ తేదీన విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక వనరుల వాటా 50.2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈరోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దృఢ సంకల్పంతో వేగంగా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అధిక ఆల్కహాల్ను కలిగి ఉన్న ఔషధ ఫార్ములేషన్ల నియంత్రణను పటిష్టం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1945 నాటి ఔషధ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న ఫార్ములేషన్లకు లైసెన్సింగ్ అవసరాల నుండి ప్రస్తుతమున్న మినహాయింపును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలగించింది. 30 మిల్లీలీటర్ల కంటే అధిక పరిమాణంలో ప్రతి ఘన పరిమాణానికి 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న అన్ని ఫార్ములేషన్లు ఇకపై షెడ్యూల్ కే కింద వాటికి అందించిన మినహాయింపు పరిధిలోకి రావని, అటువంటి ఉత్పత్తులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద అవసరమైన లైసెన్సులను పొందవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ జోరమ్ అనియా యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెక్కాఫ్రే బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులలో సురక్షితమైన సమ్మిళిత అభ్యసనం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరమ్ అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జల్ సంచయ్ జన భాగీదారీ 2.0 కింద సామూహిక నీటి సంరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంఘాలు, జిల్లా యంత్రాంగం భాగస్వామ్యంతో బలోద్ జిల్లా విస్తృత శ్రేణిలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసింది. జల్ సంచయ్ జన భాగీదారీ 1.0 కింద ఈ జిల్లాకు 100,000 పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, తూర్పు జోన్లో 1వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ది దిశగా ఒక కీలక ముందడిగని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు లేఖ రాస్తూ 70 లక్షలకు పైగా వాతావరణ మార్పులను తట్టుకోగల చెట్లను నాటే ప్రతిపాదనను, 70కి పైగా జలాశయాల అభివృద్ధిని, దాదాపు 6,000 హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతంగా నోటిఫై చేయడాన్ని ప్రశంసించారు. ఈ చర్యలు ఢిల్లీ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత 8 అడవులలో కనీసం 20% వాటాను ఔషధ మొక్కల జాతులకు కేటాయించాలని, లేదా ప్రత్యామ్నాయంగా కనీసం 2 అడవులను ప్రత్యేక ఔషధ మొక్కల అడవులుగా అభివృద్ధి చేయాలని ప్రతాప్ రావు జాదవ్ సూచించారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు గత నెల 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం SIT ఏర్పాటు చేసింది. కాగా విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3

0: నెల 7వ తేదీన అయోధ్య కోర్టు ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. గత నెల 29న స్థానిక కోర్టు ఆ 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం వింటారు.

వార్తాప్రసారం 9 గంటలకు ఆంగ్లంలో, వార్తాప్రసారం 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: క్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం సుస్వాగతం. మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2591611, మరొక నెంబర్ 2591612, ఎస్టడీ కోడ్ 08518. మరి ఇవాళ ఫస్ట్ కాలర్ ఎవరు వచ్చుదామా? హలో
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: రాజోలు సార్. జయన్న.
0: జయన్న, బాగున్నారా?
1: బాగున్నాం సార్. అశోక్ కుమార్ సార్.
0: అవునవునండి.
1: చాలా బాగుంటారు.
0: ఓకేనండి, థ్యాంక్ యూ. జయన్న గారు ఏ సినిమా నుండి పాట వింటారండి?
1: సీను సార్.
0: సీను, ఓకే. అందులో ఏ పాట వింటారు?
1: అందులో వచ్చేసి ఏ కొమ్మకు అనేది ఉంది కదా సార్.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాను మీకోసం.
1: కోరుతున్నావారు సార్?
0: చెప్పండి.
1: రాజోల్ నుండి జయన్న, సంధ్య, శ్రీనిధి, దేవాన్సు ఎప్పుడు రెడీ అంటుంటాడు ఇక్కడ మహాత్మ ఆయన కోసం కూడా.
0: ఓకేనండి. జయన్న గారు, మరి మీకోసం, మీ మిత్రులందరికోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకేనండి, వెల్కమ్.

0: హలో.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: ముసాపేట్ నుంచి నరేష్ సార్.
0: మూసాపేట నుంచి నరేష్ గారు.
1: సార్ వంశానికి ఒక్కరు సార్. మా పేరు
0: వంశానికి ఒక్కడు.
1: అవును సార్.
0: అందులో ఏ పాట వింటారండి?
1: సాంగ్స్ చెప్పండి సార్.
0: చెప్పాలి. ఏ సాంగ్ వినిపించమంటారు
1: సార్? అది దండాలో దండం అంటే పాట.
0: ఓకేనండి, తప్పకుండా. ఓకే నరేష్ గారు, మీకు ఫ్రీక్వెంట్గా బాగానే కాల్ కనెక్ట్ అవుతుంది. చాలా మంది సఫర్ అవుతున్నారు మాకు కాల్ కనెక్ట్ కావట్లేదని.
1: ఏమో సార్, ఎవరి ప్రయత్నం వాళ్ళు సార్, అదృష్టం.
0: ఆ సీక్రెట్ ఏదో అందరికి చెప్పండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా.

0: అలాంటిది ఏం లేదు సార్, ఇది బాగా ట్రై చేస్తూ ఉండాలి.
1: ఓకేనండి నరేష్ గారు, క్యాజువల్ గా అన్నాను లేండి, ఓకేనా?
0: డిస్టర్బెన్స్ కాకూడదు, సిన్సియర్ గా ట్రై చేస్తే వాళ్ళు కూడా కంపల్సరీగా తగులుతుంది సార్.
1: ఓకేనండి నరేష్ గారు, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి, విని ఆనందించండి. ఓకేనా?
0: థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకేనండి, వెల్కమ్.

0: హలో హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో,
0: మీ రేడియో కాస్త దూరంగా పెట్టండి.
1: మరి ఎంకైనా.
0: హలో, మీ పేరు చెప్పండి.
1: అన్నదమ్ముల అనుబంధంలో పసుపాటి సార్.
0: అన్నదమ్ముల అనుబంధంలో
1: ఆనాడు గారు, కోటి సోదరుడు సైతు అద్దెబేడే.
0: హలో
1: సహీదా, కౌసరు హుసేన్ బి గోగరమ్మ, దివిజా,
0: ఓకే,
1: మమ్మదు.
0: అన్నదమ్ముల అనుబంధంలో ఒకే పాట ఉంది, నీరూపం, అదే పాట కదా? ఓకేనండి, తప్పకుండా వినిపిస్తామండి. మరి మీకోసం ఓకేనండి, మరి మీకోసం మీకు ఇష్టమైన పాట వినిపిస్తున్నామండి. ఓకేనండి.
2: ఓకే, బాయ్ బాయ్.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: జూరియాల నుంచి బాబు సార్.
0: జూరియాల నుంచి బాబు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం సార్. మీ పేరు సార్?
0: అశోక్ కుమార్.
1: వాయిస్ కూరం బట్టలతోనే కొంచెం గాఢ ఉంది వాయిస్.
0: ఓకేనండి. ఏ సినిమా నుండి పాట వింటారండి?
1: పెళ్లి పందిరి అండి సార్.
0: పెళ్లి పందిరి. అందులో ఏ పాట వింటారండి పెళ్లి పందిరిలో?
1: అందట్లో దోస్త్ మేరా దోస్త్ అనే పాట అండి సార్.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాం.
1: కాలు తగిలే వరకు తలనాడు పేరు పేరు అందరికి సార్.
0: ఓకేనండి.
1: గుడ్ నైట్ సార్.
0: గుడ్ నైట్ అండి.
1: అశోక్.

0: హలో హలో,
1: సార్,
0: కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: మేము నరపేట నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: ఓకేనండి, మీ పేరండి?
1: మంజుల అండి.
0: మంజుల గారు, ఏ సినిమా నుండి పాట వింటారండి?
1: పెళ్ళి.
0: పెళ్ళి, అందులో ఏ పాట వింటారండి?
1: ఏదైనా పర్లేదు.
0: ఏదైనా పర్లేదు, ఓకేనమ్మా, తప్పకుండా వినిపిస్తాం మీకోసం ఆ పాట. ఓకేనండి, వెల్కమ్.

0: హలో
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: అమర్చింత నుంచి సార్.
0: అమర్చింత నుంచి. మీ పేరండి?
1: నా పేరు మానస సార్.
0: మానస గారు, ఏ సినిమా నుండి పాట వింటారండి? ఎగిరే పౌర్ణమ చిత్రం నుండి. అందులో ఏ పాట వింటారండి? ఏదైనా ఒక పాట. ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం. ఓకేనండి, వెల్కమ్.

0: కార్యక్రమంలో చివరి కాలర్ ఎవరో చూద్దామా. హలో హలో
1: హలో
0: హలో, కర్నూలు ఎఫ్ఎం అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: వెల్దుర్తి మండలం రామలగుట సార్.
0: దుగ్గి నాగేశ్వరరావు గారు.
1: అవును సార్, బాగున్నారు సార్?
0: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: ఓకేనండి. ఏ సినిమా నుండి పాట వింటారు?
1: స్వయంవరం సార్.
0: స్వయంవరం.
1: ఆకాశం ఎందుకో పచ్చపడ్డదనే పాట సార్.
0: ఓకే, తప్పకుండా.
1: రోజు మంచి మంచి పాటలు ఇస్తున్నారు సార్ మీరు.
0: అవునండి, థ్యాంక్ యూ.
1: ఓకే సార్.
0: ఓకేనండి. మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి.
1: మంచి సార్.
0: ఓకేనండి.

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం శీర్షికన నేనున్నాను చిత్రం.

ఎలాంటి పాటలు వింటారు? గాయనే గాయకులు టిప్పు, సునీత, కీరవాణి, చిత్ర, శ్రేయ ఘోషల్, కేకే, సంగీత నిర్వహణ ఎంఎం కీరవాణి. వినండి నేనున్నాను చిత్రం నుండి పాటలు.

శ్రోతలు, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్పై ఏకచిత్రగానం శీర్షికన నేనున్నాను చిత్రం నుండి పాటలు వింటున్నారు. గాయనీ గాయకులు టిప్పు, సునీత, కీరవాణి, చిత్ర, శ్రేయ ఘోషాల్, కేకే, సంగీత నిర్వహణ ఎంఎం కీరవాణి.

ఏకచిత్ర గానం శీర్షికన మీరు ఇంతవరకు నేను నాను చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు టిప్పు, సునీత, కీరవాణి, చిత్ర, శ్రేయ ఘోషాల్, కేకే. సంగీత నిర్వహణ ఎంఎం కీరవాణి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా దాశరథి గీతానికి రాజన్ నాగేంద్ర స్వరాలు అందించగా, పూజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట

కార్యక్రమంలో తర్వాతి పాట ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి పాడిన పాట. చిత్రం పేరు గుండమ్మ కథ.

అలనాటి మధుర గీతాలలో తరువాతి పాట దేవతా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సంగీతం చక్రవర్తి.

మీరు వింటున్నారు కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెడ్స్పై అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో తరువాతి పాట డ్రైవర్ రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత మహారాజు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వేటూరి గీతం చక్రవర్తి సంగీతం.

అలనాటి మధురగీతాలు కార్యక్రమంలో చివరగా ఆత్రేయ గీతానికి కెవి మహాదేవన్ స్వరాలు అందించగా, త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

మీరు వింటున్న ఈ పాటతో ఇవాళ అలనాటి మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.